రూపం ఆర్ ఫార్మ్ ఇస్ ఫండమెంటల్ ఫర్ ధ్యానం అండ్ ధారణ. ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు విజువలైజ్ ఇట్. దిస్ ఇస్ నాట్ సో డిఫికల్ట్ ఫర్ దోస్ హూస్ ధారణ ఇస్ కరెక్ట్. బట్ సమ్ ప్రాక్టీస్ ధారణ విదౌట్ ఫస్ట్ కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్ అండ్ రైట్ కాండక్ట్. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ధారణ మస్ట్ హ్యావ్ ద సాత్విక గుణ యాజ్ ద బేసిస్. ద మైండ్ హ్యాస్ టు బి ప్యూరిఫైడ్ బై ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ త్రూ గుడ్ హ్యాబిట్స్. ధారణ హ్యాస్ టు ఫాలో దిస్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, నాట్ ప్రిసీడ్ ఇట్. ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ధారణ విదౌట్ క్లెన్సింగ్ ద మైండ్ ఈజ్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైమ్. మెనీ గ్రేట్ మెన్ హ్యావ్ రూయిన్డ్ దేర్ కెరియర్స్ బై ఎస్పైరింగ్ ఎర్లీ ఫర్ ధారణ without the discipline of good habits. Again, in dharana you must be careful not to have as the object something your mind does not like, for however hard you try, your mind will not stay on it. As the basis, the mind has to be purified by proper treatment of the character through good habits. Dharana has to follow this purification process.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Radio Sai brings you now a divine discourse delivered by Bhagwan Baba on 5th July 2001 on the occasion of Guru Purnima.
2: गुंडलों ने प्रेम पंडिंचुकोनुचुन्ना अतडे क्रैस्तव मुंडु अतडे सिक्कु गुंडलों ने प्रेम పండించుకొనుచున్నా అతడే క్రైస్తవుడు అతడే సిక్కు అతడే హైందవుడు అతడే ముస్లిమును అతడే మానవుడు అతడే గురువు అతడే మానవుండు అతడే గురువు
3: ఇఫ్ వన్ కల్టివేట్స్ ది హార్వెస్ట్ ద క్రాప్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిస్ హార్ట్ ఈజ్ ద ట్రూ క్రిస్టియన్ సిక్ ఈజ్ హిందూ ముస్లిం ఈజ్ ట్రూ మ్యాన్ ఇన్ ద సిక్స్త్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ is also Guru, the teacher.
2: Bhagavantudu, Sarvavyapi, Sarvabhutantaratma, ani cheppinattu gani, Bhagavantudu shaktile ayinatuvanti yokka, pancha bhutamulu kudanu, sarvavyapamainatuvantivi, sarvashaktimayamainatuvantivi.
3: Just as we say, God is all-pervasing and God is indweller, He has all got the powers and capacities. So also we find the five elements spreading all over and so powerful.
2: Prapanchamantai kudanu, panchabhutamula chene nindi unnadi.
3: The whole world is filled with these five elements.
2: Panchabhutamula chetane kattabadi untunnavi.
3: The world is bound by these five elements.
2: పంచభూతముల చేతనే నడచబడుచున్నది.
3: In fact, it runs, is conducted by the five elements.
2: పంచభూతములో ఏ భూతము తక్కువైనప్పటికీ జగత్తు నడవలేదు.
3: The world cannot proceed with one of the elements missing.
2: కనుక ప్రతి మానవునికి కూడాను ఈ పంచభూతములు పంచ ప్రాణములు.
3: Therefore, every man should consider the five elements as the five life principles.
2: వీటి శక్తి సామర్థ్యములు ఎవరును గుర్తించలేరు.
3: None can estimate and know the power and the capacity of the elements.
2: అర్థం చేసుకొనలేరు.
3: Nor can comprehend.
2: ఇలాంటి పంచభూతముల యొక్క తత్వమును ప్రతి మానవుడు కూడా గుర్తించక తప్పదు.
3: Every man must necessarily know the significance and the importance of the elements.
2: గుర్తించినటువంటి వాడే ధన్యుడు.
3: In fact, he is liberated, redeemed if he knows the
2: value. అతడే పుణ్యుడు.
3: And in fact, he is the meritorious one if he knows.
2: అతడే పురుషార్థమును గుర్తించినటువంటి వాడు.
3: It amounts to knowledge of the objectives of the world.
2: కనుక పంచభూతముల యొక్క తత్వమును చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించటము ప్రతి మానవునికి కర్తవ్యము.
3: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్ టు నో ద వాల్యూ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ బిహేవ్.
2: సుఖ దుఃఖములకు మంచి చెడ్డలకు ఈ పంచభూతములే మూల కారణములు.
3: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గుడ్ అండ్ బ్యాడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: కనుక మనం సుఖపడవలన పంచభూతముల చేతనే సుఖపడాలి.
3: If you really want to be happy, you can be happy with these elements only.
2: మనము దుఃఖములో మునగవలనన్నను ఈ పంచభూతముల చేతనే మనం మునగాలి.
3: The misery is also due to these five elements.
2: ఇవి పేర్లకు కాని ఆకారమునకు కాని అతి అల్పంగా కనిపించవచ్చును కాని ఇది మహా శక్తివంతమైనటువంటివి.
3: This might appear to be so little and fragmental, but yet, then and now, they are mighty powers.
2: ఈనాటి మానవుడు పుట్టినటువంటి వాడు కొన్ని సంవత్సరములకు వరకు పెరిగి తదుపరి ఈ దేహమును విసర్జిస్తున్నాడు.
3: Man having been born grows by the age and advancing years and leaves this world.
2: ఈ పెరుగుటకు కాని విసర్జించుటకు కాని ఏది కారణం?
3: For growth and death, what is the cause?
2: ఈ పంచభూతములే.
3: The five elements are responsible.
2: ఈ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను అణువు మొదలు ఘనం వరకు కూడాను వ్యాపించి ఉన్నవి.
3: The five elements are spread right from microcosm to the macrocosm.
2: కనుక వీటి రహస్యమును మనం చక్కగా గుర్తించడం అత్యవసరము.
3: It is most essential to know the secrets behind the five elements.
2: దీనిని చక్కగా అర్థం చేసుకుని బుద్ధుడు ఈ పంచభూతములను వశం చేసుకునే నిమిత్తమై అనేక ప్రయత్నములు చేస్తూ వచ్చాడు.
3: బుద్ధ మేడ్ అటెంప్ట్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ అండర్స్టూడ్ దేర్ సిగ్నిఫికెన్స్.
2: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. బుద్ధుడు తన యొక్క తత్వమును సంఘములో ప్రవేశపెట్టి తద్వారా ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాడు.
3: Buddha made use of his intellect, his understanding and experience and stepped into the society, thereby shared his wisdom.
2: మొట్టమొదట తన ఈ పంచభూతముల యందు దృష్టిని అరికట్టుతూ పోయాడు.
3: In fact, yes, total control over his vision, over his looks.
2: ఈ దృష్టిని అరికట్టుగా కావడానికి కారణం ఏమిటి?
3: Why has he exercised control on his looks?
2: ఈ పంచభూతములు యందు కూడాను ఈ దృష్టి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
3: ద విజన్ ఇస్ మోస్ట్ హైలీ పవర్ఫుల్ ఆఫ్ ఆల్.
2: ఇందులో 40 లక్షల కాంతి కిరణములు ఉంటున్నాయి.
3: దేర్ లైస్ 40 lakhs ఆఫ్ లైట్ రేస్.
2: ఈ కాంతి కిరణములను మనము అనేక విధములుగా కూడా మనము వ్యర్థము గావించుకుంటున్నాం.
3: వీ హావ్ బీన్ వేస్టింగ్ దిస్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లైట్ రేస్.
2: కనుకనే మానవుని ధరించినటువంటి దేహము క్రమక్రమేణ కూడాను నశించిపోతూ వస్తుండాలి.
3: ఇట్ ఫర్ దట్ రీజన్ ద బాడీ దట్ యూ హావ్ పుట్ ఆన్ ఇస్ డికేయింగ్ డే బై డే.
2: మనం చూచేటువంటి చూపులు,
3: ఆల్ అవర్ లుక్స్,
2: మనం అనుభవించేటువంటి ఆనందములు,
3: ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ దట్ వి ఎక్స్పీరియన్స్,
2: దృశ్యకల్పితమైన ప్రభావములు,
3: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సినారియో,
2: ఇవన్నీ కూడాను మానవుని యొక్క ఆయు ప్రమాణమును క్షీణింపచేస్తున్నాయి.
3: ఆర్ రెస్పాన్సిబుల్ for the lifespan that is cut short.
2: ఒక్కొక్క తూరి చెడ్డ దృష్టి చూచినప్పుడు ఈ మానవుని ఎందుకున్నటువంటి యొక్క 40 లక్షల కాంతి కిరణముల లోపల ఎన్నో లక్షలు క్షీణించిపోతున్నాయి.
3: By casting bad looks, many lakhs of light rays are lost.
2: కనుకనే మానవునికి మొట్టమొదట ఐ డిఫెక్ట్ అనగా దృష్టి యొక్క దోషం లభిస్తుండాలి.
3: That's the reason why we develop eye defect.
2: దానికి ఏదో ఒక క్యాట్రాక్ట్ వచ్చిందని దాన్ని ఆపరేషన్ చేసుకోవటము, మందులు వేసుకోవటము, ఈ విధమైనటువంటి రీతిలో ఈయన సంరక్షించుకుంటూ వస్తున్నాడు.
3: That's what appears by way of cataract, for which we go for surgery and medical treatment to seek a relief.
2: ఇదంతా కూడా డాక్టర్ దృష్టి లోపల క్యాట్రాక్ట్ అని అనుకుంటున్నాడు, కానీ చెడ్డ దృష్టి యొక్క స్వభావములే ఇవన్నీ.
3: From the doctor's point of view, it is cataract, but it is the effect of bad looks.
2: ఈ చెడ్డ దృష్టి యొక్క ప్రభావము తన యొక్క దృష్టి యందు చేరి అనేక విధములుగా తన శక్తిని కోల్పోపు చేస్తున్నది.
3: All this bad gets into your eye, comes out by way of bad looks and responsible for eye defect.
2: కనుక మనం దృష్టిని మొట్టమొదట అరికట్టాలి.
3: So we have to control our vision.
2: మనం ఇంద్రియాలను అరికట్టడం చేత ఏదో మనం పవిత్రమైనటువంటి స్థితిని పొందగలుగుతున్నామని భ్రమిస్తున్నాము.
3: యు ఆర్ డెల్యూడెడ్ దట్ యు రీచ్ ఏ స్టేట్ ఆఫ్ సేక్రెడ్నెస్ బై కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
2: ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ దృష్టిని అరికట్టక ఈ సాధనల యొక్క ఫలితం ఏమాత్రం కూడా మనము అందుకొనలేము.
3: ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ లుక్స్ ఆల్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
2: ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే మనం సాధనలు సరుపుతున్నాము.
3: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కన్ఫర్ టెంపరీ హ్యాపీనెస్.
2: ధ్యానం కాని జపం కాని తపం కాని ఏకాగ్రత కాని ఇత్యాది సాధనలన్నీ కూడాను కేవలము మనం తాత్కాలికమైనటువంటి తృప్తి నిమిత్తమే చేస్తున్నాము.
3: Practices like meditation, the penance, concentration give you only temporary pleasure, happiness.
2: Kaadu kaadu. Ivi kaadu mana drushtini rakshinchedi.
3: They do not give you a kind of guarantee.
2: Drushtini rakshinchetvanti drushtini evaru rakshinchagalaru.
3: In fact, if the entire creation cannot protect you, who else will protect you?
2: Kanukane mana drushtiye mana yokka srushti.
3: Therefore, the vision is the creation.
2: Mana netrame mana nijamainatvanti shastramu.
3: Netra, the eye, is the Shastra, the sacred text.
2: కనుక మన యందు ఉండినటువంటి యొక్క సర్వశక్తిని కూడాను ఈ దృష్టియే కోల్పోయి చేస్తుంది.
3: Therefore, the bad look is responsible for all the defects of the eye.
2: ఇంకా రెండవది.
3: The second.
2: నాలుక.
3: The tongue.
2: దీనిలో 300,000 టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
3: There are taste buds.
2: 300,000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
3: 300,000 of taste buds.
2: మనం రుచిని మరిగి అనేక రకములైనటువంటి రుచులకు మనం అభ్యాసం అయిపోయి ఈ రుచులను తిన్నుకుంటూ ఈ ఆనందం అనుభవించుకుంటూ ఆ యొక్క నాలుగు యొక్క శక్తినంతా కూడా మనం కోల్పోతున్నాం.
3: We got addicted to various types of taste. We go on eating all the stuff that we relish, and that's responsible for the tongue that gets spoiled.
2: కేవలము రుచికరమైనటువంటి పదార్థములు తినటం మాత్రమే కాదు మనము అయిష్టమైనటువంటి పదములు కూడాను ఈ నాలుగు చేత ఉపయోగపెడుతున్నాము.
3: నాట్ దట్ వీ సింప్లీ ఈట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద టంగ్ వీ ఆల్సో అటర్ యూస్లెస్ వర్డ్స్.
2: ఇతరుల యొక్క హృదయాన్ని కూడా మనం బాధింపచేస్తున్నాము.
3: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ వీ హర్ట్ అదర్స్.
2: కఠినమైనటువంటి పదములు ఉపయోగపెట్టి వారి హృదయాన్ని గాయపరుస్తున్నాము.
3: హార్ష్ వర్డ్స్ ఇంజర్ ది అదర్ మ్యాన్.
2: కనుకనే ఈ నాలుగు చేత మరింత ఆయుధం తగ్గిపోతుంటుంది.
3: ఇట్ ఇస్ ద టంగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద లైఫ్ స్పాన్ దట్స్ కట్ షార్ట్.
2: ఇదే విధంగానే ప్రతి ఇంద్రియం కూడాను తమ తమ శక్తులను అధికంగా ఉపయోగించడం చేత కోల్పోయి మన జీవితమనే కోల్పోతున్నాము.
3: లైక్ వైజ్ ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ సెన్సెస్ బికాస్ ఆఫ్ దే ఆర్ పుట్ టు ఎక్సెసివ్ యూజ్ అవర్ లైఫ్ ఇస్ షార్ట్.
2: కనుక మొట్టమొదట మన దృష్టిని రుచిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
3: So to begin with, we have to control our looks and also our taste.
2: ఈ రెండింటిని అరికట్టడం మన యందు ఆవిర్భవిస్తుంది ఒక నూతనమైనటువంటి శక్తి.
3: There lies, there begins, emanates the new power.
2: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ ఇది పెరిగినటువంటి ఒక తపశక్తి మన యొక్క దృష్టి చేతను మన వాక్కు చేతను టేస్ట్ చేతను పెరుగుతూ ఉంటుండాలి.
3: Above all types of penances, is only out of our look and the good taste and the word you get the power more and more.
2: Manam chaala porabadipothunnamu.
3: We are very often mistaken.
2: Mana nitya jeevithamlo edo chinna padamulu kada ani manam upayoga pedutunnamu.
3: We use all sorts of words recklessly.
2: Kanukane manamu rasajnata teliginatti vaalam manamu.
3: Therefore we don't have proper taste.
2: Jihve rasajne

0: సవేతి, ఓ నాలుక, రుచి నెరిగినటువంటి నాలుక, సర్వశక్తిమయమైనటువంటి నాలుక, ససగ్ధమైనటువంటి ఒక నాలుక, నీవు తెలిసి మాట్లాడు.
1: ఓ టంగ్, యు నో ద టేస్ట్, యుర్ ఆల్ పవర్ఫుల్, యు నో హౌ టు టాక్, బట్ బీ కేర్ఫుల్ అండ్ స్పీక్.
0: ఏ పలుకు చేత ఎదుటి వారి మనసును నొప్పిస్తుందో నీ గుర్తించుకోలేవు.
1: యు ఆర్ నాట్ ఓ టంగ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్ ద వర్డ్ దట్ హర్ట్స్ అదర్స్.
0: ఎదుటివాడు వ్యక్తి ఎదుటివాడు కాదు.
1: In fact, the one in front of you is not
0: separate.
1: In fact, you are present in him.
0: దేహములు వేరు వేరైనప్పటికీ ఆత్మ ఇరువురి యందు ఒక్కటే ఉన్నది.
1: Bodies are different, but the spirit is same.
0: బాధ పడున్నది, బాధ పెట్టున్నది, రెండు ఒకే వ్యక్తిత్వమే.
1: The one who causes pain, the one who suffers from pain are one and the same.
0: కనుక మనం ఎదుటి వ్యక్తిని బాధించుటగా మనం మాట్లాడకూడదు.
1: We should not speak in such a way as to hurt others.
0: కనుక నేను అప్పుడప్పుడు చెప్తుంటాను,
1: భగవాన్ టెల్స్ అస్,
0: కానీ అవన్నీ మీరు చాలా అలక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: బట్ యు నెగ్లెక్ట్ ద టీచింగ్.
0: కానీ మున్ముందు దీని యొక్క ప్రభావము ఎంతవరకు మిమ్మల్ని కృషింపజేస్తుందో మీకు తెలియకుండా పోతుండాలి.
1: యు డో నాట్ నో రైట్ నౌ ద కైండ్ ఆఫ్ హజార్డ్స్ దట్ యుడ్ సఫర్ బై టాకింగ్ టూ మచ్.
0: సీ గుడ్,
1: సీ గుడ్,
0: కానీ నీవు చెడ్డను చూడవద్దు.
1: నెవర్ సీ బ్యాడ్.
0: నీవు మంచిని చూడు.
1: See good only.
0: అప్పుడే నీకు నేత్రం కూడాను పవిత్రమైనటువంటి శక్తిని పొందుతుంది.
1: Then the eye will earn the sacred power.
0: దివ్యమైనటువంటి విశ్వస్వరూపాన్ని కూడాను చూపగలుగుతుంది.
1: You will also able to visualize the divine cosmic form.
0: కనుక మనము ఇంద్రియాలను చాలా అదుపులో పెట్టుకున్నప్పుడే మన యొక్క సాధన యొక్క ఫలితము గొప్పగా అభివృద్ధి అవుతుంది.
1: The results of spiritual practices depend on the more and more of sense control you exercise.
0: ఈనాటి మానవుడు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన సాధనలకు మరిగి దివ్యమైన, భవ్యమైనటువంటి యొక్క ఈ శక్తులను మనము విస్మరిస్తున్నాడు.
1: Man is running after physical, mundane, worldly practices, but he has forgotten the eternal, truthful, immortal results. These are all just illusive.
0: మానవుని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్.
1: దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఈ సాధన చేత మేమేమో పొందగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ దీస్.
0: వీటి వల్ల పొందేటువంటిది ఏమాత్రం కూడా లేదు.
1: నథింగ్ యూ వుడ్ గెట్ అవుట్ ఆఫ్ దెమ్.
0: మొట్టమొదట నీ ఇంద్రియాన్ని అరికట్టుకో.
1: ఫస్ట్ యూ షుడ్ ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్.
0: స్పర్శ, రూప, రస, గంధములు.
1: ద ఫైవ్ సెన్సెస్ హావ్ గాట్ టు బి అండర్ చెక్.
0: ఏ చెడ్డ విషయాలు కూడా నువ్వు వినడానికి ప్రయత్నించద్దు.
1: నెవర్ లిసన్ టు ఎనీథింగ్ దట్ ఇస్ బ్యాడ్.
0: అలాంటి సందర్భం ఏమైనా కలిగిందా ఆ స్థానం నుంచి నువ్వు వెళ్లిపో.
1: ఇఫ్ ఎనీ సచ్ థింగ్ ఇస్ టు హ్యాపన్, లీవ్ దట్ ప్లేస్.
0: చెడ్డ విషయాలు వినవద్దు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: చెడ్డ దృశ్యాలు చూడవద్దు.
1: నెవర్ లుక్ బ్యాడ్.
0: చెడ్డ మాటలు వినియోగ పెట్టవద్దు.
1: నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చెడ్డ నుంచి నీవు దూరం అయిపోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గెట్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్.
0: అది ఏ దినదినాభివృద్ధిగా పొందినటువంటి ఒక సాధనాశక్తి నీలో అభివృద్ధి అవుతుంది.
1: When once you do that, the power of the spiritual practice will grow more.
0: Enduku pavitramainatundi maharishulandaru kudanu ekaantanga oka aranyaniki velli tama indriyalanu sareyinatundi sthitilo unchukogalugutunnaru.
1: Ancient rishis have gone to solitude, spent life in isolation, exercising control over senses.
0: Kalkune indriyalanu arikattukuneatundi sadhane nijamainatundi sadhana.
1: Spiritual practice, true spiritual practice is to have sense control.
0: ఇంద్రియాలను అరికట్టుకొనకుండా ఏ సాధన చేసినప్పటికీ అవి నీకు నిరుపయోగమే.
1: All spiritual practices are useless if you don't have control over the senses.
0: నాలుగు చేత చెడ్డ మాటలు మాట్లాడేదానికంటే రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇలాంటి మంచి మాటలు నీవు ఉపయోగపెట్టుకో.
1: Instead of using all bad words, with the tongue you can repeat God's name, Rama, Krishna, Govinda.
0: కనుకనే మనము మన ఇంద్రియాల చేత మనం అనేక విధమైనటువంటి పాపమును ఒడిగట్టుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కమిటింగ్ మెనీ సిన్స్ విత్ ది సెన్సెస్.
0: కానీ దీని మూటలు మనకు కనిపించడం లేదు.
1: దట్ యూ డోంట్ సీ రైట్ నౌ.
0: మనకు కనిపించకుండా వెనుక ఉన్నటువంటి దాగి మనం అనేక విధంగా బాధ పెడుతుండాలి.
1: బట్ దేర్ లైస్ ఇన్ ఎ హిడెన్ వే ద కాన్సిక్వెన్సెస్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ.
1: Oh, individual, understand the hidden consequences of your actions which you cannot escape.
0: ఏది నీకు కనిపించకుండా ఉందో అదే నీకు తినిపిస్తుంటుంది. అది కర్మఫలం అనేది.
1: The results of your action, though you do not see right now, will make you suffer.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవునికి నీ ఇంద్రియములే ప్రాణములు.
1: For every man the senses of the life.
0: ఈ ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే నీ యొక్క ప్రాణం కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
1: When once the senses are controlled, your life will proceed in a happy way.
0: కనుకనే మన జీవితాన్ని పరమ శాంతపరంగా జీవించాలనుకుంటే ఇంద్రియాలను అరికట్టాలి.
1: In order to spend peaceful life, you should control your senses.
0: ఇది కేవలము చెడ్డ మాటలు చెప్పటమే కాకుండా మితముగాను హితముగాను మాట్లాడాలి.
1: You should abstain from using bad words, but you should always have limited
0: soft
1: talk.
0: And sweet.
1: As short and sweet.
0: ఈ విధంగా కూడా నువ్వు మాట్లాడాలి.
1: You should talk like that.
0: కొంచెం మాటల్లో ఎన్ని రకమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుండాలి.
1: So much of sanctity lies in our words.
0: చాలా మంది ఈ మాటల వల్ల లేకుండా వ్రాతల వల్ల పవిత్రమైనటువంటి గ్రంథాలు రాస్తూ వచ్చారు.
1: Some also compose, they write books.
0: వాల్మీకి వ్యాసుడు
1: వ్యాస
0: ఇత్యాది పోతన వీరందరూ పవిత్రమైనటువంటి యొక్క కాలమును పవిత్రం గావించుకునే నిమిత్తమై ఈ విధమైన భగవత్ శ్లోకాలు రాస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ కంపోజ్డ్ సేక్రెడ్ టెక్స్ట్ అండ్ దస్ సాంక్టిఫైడ్ ద టైమ్.
0: ఇలాంటి ఆదర్శ పురుషుల యొక్క పవిత్రత మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే మన జీవితం కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది.
1: When you emulate the example of these ideal people, we would also be exemplary. We also read often bad books.
0: It's
1: very bad indeed.
0: Whatever you read,
1: whatever you see, whatever you do must be good.
0: తెలిసినంత వరకు కూడా ఏది ఒక దోషం కూడా అందులో కలగకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సీ దట్ దేర్ వుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్స్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వము ఈ ఇంద్రియం ద్వారా ఉంటుండాలి.
1: ద లేటెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఈజ్ ఓవర్ దేర్.
0: ఈ ఇంద్రియం ద్వారా మనం ఎంతైనా దివ్యత్వాన్ని పొందవచ్చును.
1: By sense control you can attain divinity.
0: ఎంత సాక్షాత్కారాయనైనా అనుభవించవచ్చును.
1: You can experience even the divine manifestation.
0: ఆయన సాక్షాత్ స్వరూపంగా మారవచ్చును.
1: You can be divine for that matter.
0: కనుక ఇంతటి శక్తి ఉండినటువంటి ఒక మానవునియందు తమ ఏ శక్తి లేనట్టుగా భావించుకుని అమాయకుడిగా జీవిస్తూ ఉంటున్నాడు ఈనాటి మానవుడు.
1: Man being so powerful and mighty has become so weak and considered himself ignorant.
0: తనకంటే ఏదో ఒకటి రెండవది ఒక శక్తి ఉన్నదని ఆ శక్తి నిమిత్తమే తాను ప్రాకురాడినట్టుగాని భావిస్తున్నాడు.
1: మ్యాన్ థింగ్స్ దట్ దేర్ ఇస్ సెపరేట్ సంథింగ్ బియాండ్ హిమ్ విత్ దట్ ఇస్ మోర్ పవర్ఫుల్.
0: తనకంటే శక్తివంతమైనటువంటి మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ఫుల్ థింగ్ అబౌ హిమ్.
0: ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే ఒకటి.
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ, దట్ ఇస్ ద రియాలిటీ.
0: రెండో పదార్థం ఉన్నదని వెతుక్కోవటము చాలా అజ్ఞానమే.
1: టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ద సెకండ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: రెండో పదార్థమే లేదు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఇస్ నథింగ్, ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్
0: మనమే ఏకోహం బహుశ్యాం కల్పించుకుంటూ వస్తున్నాం మనం.
1: ఇస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ, అవర్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే ఇవన్నీ కూడా మనం ఇంద్రియాన్ని అరికట్టుకున్నప్పుడు
1: అండ్ వన్స్ వీ కంట్రోల్ అవర్ సెల్ఫ్.
0: చాలా మంది భావిస్తుంటారు,
1: మెని థింక్
0: కోరికలు నెరవేరినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది అంటారు.
1: దట్ ఆర్ హ్యాపీ బై ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్స్.
0: కోరికలు నెరవేరినప్పుడు కాదు ఆనందము.
1: You will never be happy by the fulfillment of your desire.
0: అరికట్టినప్పుడే మనకు ఆనందం చిక్కుతుండాలి.
1: You will be really blissful when you control your desires.
0: కోరికలను అరికట్టినటువంటి వాడే నిజమైన ఆనందాన్ని పొందుతున్నాడు.
1: A blissful person is enjoys the state of bliss by controlling his desire.
0: కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు మహా అశాంతికి గురి అవుతున్నాడు.
1: Fructification of the desire will make you restless.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What is this desire?
0: ఈ కోరిక అన్నీ కూడాను ప్రపంచకు సంబంధమైనటువంటి ప్రవృత్తి వచ్చినాలే కదా.
1: Desires are worldly and outward.
0: ఈ ప్రవృత్తి లోపల ఏమాత్రం కూడాను సుఖం లేదు.
1: In this worldly outward life there is no trace of happiness.
0: ఇందులో సుఖమనదని భావించి నివృత్తిని దూరం చేసుకుంటున్నావు.
1: యూ థింక్ దేర్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అండ్ యూఆర్ అవే ఫ్రమ్ ది ఇన్వర్డ్ పార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటి యందు ప్రధానమైనటువంటి ప్రాణము.
1: లవ్ ఇస్ ద మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్.
0: అట్టి ప్రేమతత్వాన్ని మనము పొందాలనుకున్నప్పుడు పవిత్రమైన ఇంద్రియాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: ఎక్స్పీరియన్స్ దట్ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ లవ్. You should make your senses
0: sacred. See no evil, see what is good.
1: Therefore, to begin with, see no evil, see what is good.
0: నీవు మంచిని చూడు.
1: See good.
0: చెడ్డను చూడవద్దు.
1: Never see bad.
0: మంచిని మాట్లాడు.
1: Talk good.
0: చెడ్డను మాట్లాడవద్దు.
1: నెవర్ టాక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు.
1: బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, గుడ్
0: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని పెంచుకుందాం.
1: డెవలప్ గుడ్ సైట్.
0: అనేక మంది పెద్దలను దర్శించాడు బుద్ధుడు.
1: బుద్ధ విజిటెడ్ మెనీ నోబుల్ సోల్స్.
0: అనేక పెద్ద పెద్ద గ్రంథాలంతా కూడా చదివాడు.
1: హి హస్ గాన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: అనేక సాధనంతా చలిపినాడు.
1: హి డిడ్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనను చలిపి పెద్దలను దర్శించి గ్రంథాలు పఠించి ఏమి ప్రయోజనమైంది?
1: What happened ultimately, having visited noble souls, having gone through books?
0: See, ivanni kudunu prabhutti yokka lakshanale.
1: He has known that all that is outward.
0: Annadu aa pustakala pakkana pettadu.
1: And has given up all the books.
0: Ee peddalu darshinchu maanivesadu.
1: He has discontinued visiting elders.
0: Vaari bodhanalu vinatam kudunu maanivesadu.
1: He stopped listening to their teaching.
0: Bhagavantudu anugrahinchinatvanti yokka ee panchabhutamnu nenu sarthakam gaavinchukovali.
1: He has decided to make his elements.
0: భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పంచభూతములనే నేను సార్థకం గావించుకొనుకున్నా, ఇంక దేని నేను సాధన చెయ్యాలి?
1: If I do not realize the sanctity behind the five elements, what for is my life?
0: ఈ దేహం ఊడిపోయేది, కాలిపోయేది, రాలిపోయేది.
1: The body is bound to decay, is bound to fall someday.
0: దీంతో మనం చేసినటువంటిది ఎప్పుడు ఇది కూడా నాశనం అవుతుంది.
1: Whatever you do with this body which is fleeting and momentary,
0: అనిత్యమైన దేహంతో చేసినవి అనిత్యమే అయిపోతాయి.
1: The body which is temporary will give you temporary results.
0: నిత్య సత్యమైనటువంటి భావంతో నీవు ఆచరించినటువంటి సాధనలు నిత్య సత్యంగా నిలిచిపోతాయి.
1: But the eternal truthful practices that you undertake will give you permanent results.
0: అప్పుడే తాను ఈ ఇంద్రియాన్ని అరికట్టడానికి ప్రయత్నించాడు.
1: Then he started controlling his senses.
0: తాను ఈ ఇంద్రియాలు అరికట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే,
1: when he made every attempt to control,
0: తిని తినాభివృద్ధి పొందింది ఆనందము.
1: Yes, all the happiness that he enjoyed,
0: ఆనందం
1: so far,
0: తనను మించిపోయింది.
1: It has become much more.
0: ఆనందమును కూడాను తాను భరించుకోలేకపోయాడు.
1: He could not bear all the bliss.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక తన సోదరుడైన ఆనందాన్ని పోయి ఖర్చుకున్నాడు.
1: And he hugged Ananda, his cousin.
0: ఆనంద, ఈ ఆనందమును నేను భరించుకోలేకపోతున్నాను.
1: He said, Ananda, I could not control this bliss.
0: నాకు ఇంకా నిర్వాణ స్థితి సంభవించింది.
1: I am reaching the state of nirvana liberation.
0: నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: He said, I am ready for anything now.
0: అప్పుడు ఈ ఆనందుడు పిల్లతల్లి కుమారుడు పేరు ఆనందుడు.
1: ఆనంద is his cousin brother.
0: ఆనందుడు కంటిదారలు కార్చాడు.
1: He was shedding tears.
0: పిచ్చివాడ, నేను పొందేటువంటి ఆనందాన్ని,
1: the bliss that I enjoy,
0: ఈ ఆనందానికి నీవు ఆనందపడకుండా నీవెందుకు దుఃఖిస్తున్నావు?
1: Why don't you appreciate, enjoy the blissful state that I'm experiencing now?
0: ఇది ఏ ప్రకృతి యొక్క వికృతి?
1: దిస్ ఇస్ ద పర్వర్షన్, ద డైవర్షన్ ఇన్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆనందం కోసం ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ద వరల్డ్లీ మ్యాటర్స్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: పరతత్వ విషయం లోపల ఆనందం కోసం ప్రాకులాడినాడు బుద్ధుడు.
1: బట్ బుద్ధ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ బ్లిస్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: అది ఏ నిజమైన ఆనందము?
1: That is the true form.
0: అది ఏ సత్యమైన ఆనందము?
1: That is all.
0: అది ఏ నిత్యమైన ఆనందము?
1: That is eternal bliss.
0: అది ఏ శాశ్వతమైన ఆనందము?
1: And this novel.
0: అది ఏ అమృతత్వము?
1: That is nectar and immortality.
0: అమృతత్వమైనటువంటి యొక్క స్థితిని మనం దూరం చేసుకుంటున్నాం.
1: In fact, we are distancing ourselves from that nectarine immortality.
0: మనం చేసేదంతా తప్పులే.
1: All we have been doing are mistakes.
0: కానీ తప్పులు క్షమించమని మనం కోరుకుంటున్నాం మనం.
1: But we seek for the pardon.
0: ఈ తప్పును క్షమించమనే కోరకూడదు.
1: యూ షుడ్ నెవర్ సీక్ పార్డన్.
0: తప్పులకు తగినటువంటి శిక్షను అనుభవించాలని కోరాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ అండర్గో ద పనిష్మెంట్ ఫర్ ద మిస్టేక్స్ డన్.
0: అప్పుడే ఈ దోషం మనకు నివారణ అవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద మిస్టేక్స్.
0: ఎవడైనా తప్పు పని చేస్తే వాడిని జైల్లో కూడా పెడతారు.
1: ఇఫ్ ఎనీవన్ కమిట్స్ అ మిస్టేక్, హీ విల్ బి ఇంప్రెస్డ్.
0: ఈ తప్పు యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై ఈ జైలు శిక్షని అనుభవిస్తున్నాడు.
1: ద ఇంప్రెజన్మెంట్ ఇస్ బికాస్ ద క్రైమ్ కమిటెడ్.
0: ఆ శిక్షను పూర్తి కాగానే తన విడిచిపెడుతున్నారు.
1: ఆఫ్టర్ ద పనిష్మెంట్ ఇస్ ఓవర్ హీ విల్ బి రిలీజ్డ్.
0: అదే విధంగానే మన దోషములను పరిహారం గావించుకున్నప్పుడు మనమే విడుదలైపోతాం.
1: వెన్ వన్స్ యూ అటోన్ యువర్ సిన్స్ యూ విల్ బి రిలీవ్డ్.
0: కనుక మనం విడుదల కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ రిలీజ్,
0: ఈ దోషములను అనుభవించాలి.
1: We have to face the punishment consequences.
0: దోషములు తిరిగి దాంతో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that we don't repeat those mistakes.
0: ఈ ఇంద్రియాలు ఇవి ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: And exercise control over the senses.
0: మనం ఎన్నో రకములైనటువంటి పాపములు చేస్తున్నాము.
1: We commit many types of sins.
0: ఇవన్నీ పాపములుగా మనం భావించటం లేదు.
1: We are not considering.
0: ఇది ఏదో నా సహజమైనటువంటి తత్వములుగా భావిస్తున్నాము.
1: We think that quite natural to us.
0: కాదు కాదు.
1: It's not so.
0: పవిత్రమైనటువంటి పదమును అర్థం గావించుకునే నిమిత్తమై వేదశాస్త్ర ఇతిహాస పురాణములను పఠిస్తూ వచ్చాము.
1: పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ ద సీక్రెట్ టెక్స్ట్ టు మేక్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
0: వేదములలో ఉండినటువంటి పవిత్రమైన మంత్రములను ఎంత ఉచ్చారించినా అంత ఆనందమే కలుగుతుంది. కనుకనే పూర్వమంతా కూడా నువ్వు ద్వేషించినటువంటి బుద్ధుడు.
1: బుద్ధ వాజ్ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్ ఎర్లియర్.
0: తానే దీనిని ఆశిస్తూ వచ్చాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ ఇన్ హిస్
0: జ్ఞాన దయా సింధూర గాధస్ అనగా గుణ సేవితా మక్షయో ధీర శశి అయితామృతాజిత. ఈ విధంగా ప్రావించాడు. అమరా నిజ రాదేవ త్రిశ విభుజాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది వంకసర ఆదిత్యో ఆదిత్య నందన అన్నాడు. అనగా వేదంలో చెప్పినవన్నీ కూడాను తాను తిరిగి ఉచ్చరించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ రిపీటింగ్ ఆల్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ వేదాస్.
0: ఈ వేదాన్ని ఖండిస్తూ ఉన్నారు బుద్ధులన్నిటిను. అప్పుడు శంకరాచార్యులు బయలుదేరారు.
1: థింకింగ్ దట్ బుద్ధ అపోజ్ వేదాస్ శంకరాచార్య రోజ్ అప్ ద కేషన్.
0: శంకరాచార్యులు బయలుదేరి బుద్ధుడు దీన్ని ఖండించటం లేదు.
1: బుద్ధ హ్యాస్ నాట్ కాంట్రడిక్టెడ్ వేదాస్.
0: మేమే అవివేకములో పడి దీన్ని మేము ఖండించుకుంటున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కాంట్రడిక్టింగ్ ద వేదిక్ టెక్స్ట్.
0: బుద్ధుడు ఈ సత్యనిత్యమైన యొక్క పదములను చక్కగా ఉచ్చరిస్తున్నాడు.
1: బుద్ధ రిపీటెడ్ దట్ ఎటర్నల్ ట్రూత్స్ ఆఫ్ వేదాస్.
0: ఇలాంటి దాన్ని మనము తప్పుగా భావిస్తున్నాము.
1: వీ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్.
0: మదనో మన్మతో మారవ్ పద్యంలో మేనకేతన కందర్పో దపకోనంగ కామ పంచ అన్నాడు. ఈ కామములు జయించటం అనేటువంటిది ఎంత గొప్పది.
1: టు బి డిజైర్లెస్ ఈస్ ది హైయెస్ట్ థింగ్.
0: మదనో మన్మతో మార పద్యంలో మేనకేతన ఎవరు దీన్ని సాధించగలరు?
1: హూ కెన్ అచీవ్ దిస్?
0: ఇది కేవలం ఒక బుద్ధుడు మాత్రమే సాధించగలిగాడు.
1: ఓన్లీ బుద్ధ కుడ్ అకంప్లిష్.
0: దీన్ని సాధించడానికి పెద్ద సాధన చేయనక్కర్లేదు.
1: ఎవ్రీవన్ వాంట్స్ టు సక్సీడ్.
0: దీని యొక్క అంతరార్థం ఇది అని గుర్తించుకున్న తర్వాత తనమే మర్చిపోతాం.
1: దెన్ వన్స్ యూ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏమాత్రం కూడా మనకి ఒత్తిడి చేయదు.
1: ఇట్ విల్ నెవర్ ప్రెషర్ యూ.
0: ఈనాడు మనము రూపాయి కోసమై లోపాయికారిగా అడ్డమైన గడ్డి తింటారయ్యా.
1: ఫర్ రూపాయి మనీ లోపాయి విత్ ఆల్ అన్లాఫుల్ మీన్స్ వీ ఈట్ ఆల్ డర్టీ స్టఫ్ ద గ్రాస్.
0: రంగ రింగాయంచు దొంగ మొక్కులు మొక్కి పంగనామం ప్రజకు పెడతారయ్యా.
1: లైక్ ఎ థీఫ్ వీ అటర్ గాడ్స్ నేమ్ అండ్ అల్టిమేట్లీ వీ లీవ్ హిమ్
0: అన్నోటిసింగ్.
1: ఇస్ దట్ వీ ఆర్ సపోజ్ టు డు?
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: మనం ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
0: దీన్ని మనం జయించాలి.
1: వి షుడ్ విన్.
0: దీన్ని మనం సాధించాలి.
1: వి షుడ్ అచీవ్.
0: మనం సాధించడానికి యోగ్యత లేకుండా దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: విదౌట్ నోయింగ్ దట్ వీ డోంట్ డిజర్వ్ ద సక్సెస్ యట్ వీ వాంట్ కంట్రోల్.
0: మీరు యువకులు,
1: యు ఆర్ యంగ్స్టర్స్.
0: ఈ వయసులో మనం దీన్ని అరికట్టవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర.
1: ద మెయిన్ థింగ్ టు బి డన్ ఎట్ దిస్ ఏజ్ ఇస్ టు కంట్రోల్.
0: ఎంత సంతోషంగా దీన్ని అరికట్టవచ్చు.
1: హ్యాపీలీ యూ కెన్ ఎక్సెస్
0: కంట్రోల్. ఎంత పవిత్రమైన మార్గంలో వినియోగించవచ్చు.
1: యూ కెన్ మేక్ యూజ్ సెన్సెస్ ఇన్ సెక్రెట్.
0: ధన్యమైన పుణ్యమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశించవచ్చు.
1: యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎ మెరిటోరియస్ వే అండ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: అండ్ ఇట్స్ రియలీ లక్కీ థింగ్ టు డూ దాట్.
0: ఇలాంటి దీంతో మనము సరి అయిన మార్గాన్ని తెలుసుకుంటే దీన్ని ఏమాత్రం మనము దీన్ని వదలము.
1: ఇఫ్ యు నో ద ప్రాపర్ పాత్ యూ విల్ నెవర్ గివ్ అప్.
0: పవిత్రమైన పదాలంతా ఎందుకోసం వేదంలో ఉచ్చరించారు?
1: వై సీక్రెట్ వర్డ్స్ ఆర్ మెన్షన్ దేర్ ఇన్ వేద.
0: ఈ పదాలంతా కూడా నువ్వు కొన్ని సద్గుణముల చేత దీన్ని అరికట్టవచ్చును అన్నారు.
1: దీస్ వర్డ్స్ కెన్ బి బ్రాట్ టు రియాలిటీ బై కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: ఈ సద్గుణములను అధికరించడానికి ఏది ముఖ్యము?
1: హౌ టు డెవలప్ వర్చ్యూస్.
0: సదాచారమే ముఖ్యము.
1: గుడ్ లైఫ్, గుడ్ బిహేవ్, గుడ్ ప్రాక్టీసెస్.
0: ఈ గుడ్ ప్రాక్టీసెస్ మనం పెట్టుకోవాలి.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ ప్రాక్టీసెస్ లోనే ఈ యొక్క సద్గుణములను మనం అభివృద్ధి చేసుకుంటాం.
1: దట్ లీడ్స్ టు ది కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూస్.
0: కొన్ని వస్తుంటాయి ప్రపంచంలో, అడ్డు తగులుతుంటాయి.
1: సమ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ దీనికి మనం ఏమాత్రము లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దెం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పూర్ణిమ అంటారు.
1: వి సే గురు పూర్ణిమ.
0: పూర్ణిమ అనగా ఏమిటి? ఫుల్ మూన్ డే.
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ గురు పూర్ణిమ.
0: గురువు యొక్క పూర్ణిమ అనేటువంటిది.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ టు గురు.
0: గురువు అంటే ఎవరు?
1: హూ ఇస్ గురు?
0: కానీ ఈనాటి గురువులు కాదు.
1: నాట్ ది గురుస్ ఆఫ్ టుడే.
0: చెవులో మంత్రాలు చెప్పటము, చేతిలో డబ్బులు తీసుకోవటం, ఇదే గురుత్వము.
1: దే విస్పర్ సంథింగ్ ఇన్ యువర్ ఇయర్ అండ్ కలెక్ట్ మనీ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్.
0: ఇది కాదు గురుత్వము.
1: దేర్ లైఫ్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ రిసెప్టర్.
0: గుకారో గుణాతీత, టుకారో రూపవర్జిత. రూపవర్జితమైన గుణాతీతమైన తత్వాన్ని మొట్టమొదటి గురువుగా మనం భావించుకోవాలి.
1: గు స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే ఈ గుణాతీత
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ డే.
0: ఏ దినము? Guru Purnima.
1: This is Guru Purnima.
0: Guru Yoka Purnima.
1: It is related to Guru, the
0: Guru
1: preceptor.

0: రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డివైన్.
1: కనుకొని ఈ గుణాతీతమైన తత్వాన్ని మనం గుర్తించడానికి ఈ గురుత్వం మనకు అత్యవసరము.
0: ద ప్రిసెప్టర్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ గాడ్ హూ ఇస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: అలాంటి గురువు చిక్కటం చాలా కష్టం, కనుకొని దైవమునే గురువుగా తీసుకుందాం.
0: సిన్స్ ఇట్స్ సో డిఫికల్ట్ టు గెట్ రైట్ గురు,
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణం యందు శంకర్లు వారు చెప్పారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. గురువే నాకు సర్వము.
0: గురు ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ.
1: అతనే విష్ణువు,
0: హీఈస్ విష్ణు.
1: అతనే శివుడు,
0: అండ్ హీ శివ.
1: అతనే బ్రహ్మ,
0: హీఈస్ బ్రహ్మ.
1: అతనే సర్వము,
0: అండ్ హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: కాబట్టి ప్రపంచంలో సర్వం కూడాను భగవత్ స్వరూపమే.
0: ది ట్రినిటీ ఈస్ రిప్రజెంటెడ్ బై గురు.
1: సర్వం కల్విదం బ్రహ్మ అన్నాడు.
0: Everything is divine, cosmic.
1: ఎవరిని చూచినా కాని అందరూ బ్రహ్మ స్వరూపులే.
0: హూమ్ సో యూ కమ్ అక్రాస్ కన్సిడర్ హిమ్
1: డివైన్. ఎవరిని చూచినా అందరూ విష్ణు స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ సస్టైన్ అండ్ విష్ణు.
1: విష్ణు విశాల విశ్వ విరాట స్వరూపాన్ని చూస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ వాచింగ్ దిస్ కాస్మిక్ ఫార్మ్ ఇన్
1: ఇన్ని శిరస్సులు. దీనిని పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పాడు వేదం.
0: ద వేద సేస్ యు వాచ్ thousands of faces, thousands of feet, thousands of hands.
1: పరిస్థితి లోపల థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అంతా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ అంతా ఉన్నాయి.
0: ది పాపులేషన్ దోస్ డేస్ వాజ్ లిమిటెడ్, దేర్ ఫోర్
1: కోట్లుగా పెరిగినాయి.
0: నౌ పాపులేషన్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
1: కానీ ఆనాడు వీరు ఈ మంత్రం చెప్పే సమయం లోపల థౌజండ్స్ లోపల ఇమిడి ఉంటున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది పాపులేషన్ ఆఫ్ దోస్ డేస్ ఇట్ వాస్ సెట్ థౌజండ్ హెడ్స్, థౌజండ్ హ్యాండ్స్, థౌజండ్ ఫీట్ అండ్ సో ఆన్.
1: అందరు కూడా దైవ స్వరూపులుగానే భావిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్డ్ ఆల్ ఇస్ డివైన్.
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ
0: హూమ్ సో యు ఆఫర్ సాల్యుటేషన్
1: ఈశ్వర సర్వభూతానాం అని నమస్కారం చేసేవాడు.
0: ఇట్ అమౌంట్స్ టు అబిసాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
0: హూమ్ సో యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
1: ఎవరికి నమస్కారం చేసినా కేశవునికే పోయి చేరిపోతుంది.
0: యు మే డూ నమస్కార్ టు ఎనీబడి,
1: ఎవరికి నమస్కారం చేసినప్పటికీ ఈశ్వరికే అందిపోతుంది.
0: ఈశ్వర విల్ రిసీవ్ ఆల్ నమస్కార్స్ దట్ యు డూ.
1: ఎందుకోసం? ఈశ్వర సర్వభూతానాం.
0: Why? Because God is
1: indwelling in all.
0: The entire world is
1: divine. The
0: whole universe is divine.
1: కనుకని ఆ యొక్క ఈశ్వరత్వం అనేటువంటిది ఇక్కడ అక్కడ ఉంటుండాలని కాదు.
0: Divinity is not restricted to a place.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు. ఒక్కడే ఉండేది హృదయంలో.
0: ఓన్లీ వన్ is present ikkada, here, akkada, there, yakkada,
1: everywhere. ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే.
0: ద డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఆల్ ఓవర్.
1: అందరి ఎందు ఉండేటువంటి యొక్క విష్ణుత్వం ఒక్కటే.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: మన భ్రమల కోసమని మనం ఈ భ్రాంతులు పొందుతున్నామే కానీ,
0: బట్ వీ గో బై అవర్ ఇమాజినేషన్.
1: దైవంలో ఎట్టి భేదములు లేవు.
0: దే ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద డివైన్.
1: సర్వం కల్విదం.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇలాంటి ఏకత్వాన్ని బోధించుకునే నిమిత్తమై ఆనాటి గురువులను సృష్టిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ దట్ గురుస్ ప్రిసెప్టర్ హ్యావ్ అండర్టేకన్.
1: ఈనాడు ఉత్తమ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంటుంది.
0: సో డిఫికల్ట్ టు గెట్ ఎ ట్రూ గురు టుడే.
1: ఉత్తమ శిష్యులైనా చిక్కుతున్నారు కానీ ఉత్తమ గురువులు చిక్కటం లేదు.
0: టుడే ఇట్ మైట్ బి పాసిబుల్ టు గెట్ గుడ్ డిసైపుల్స్ బట్ నాట్ ఎ గుడ్ ప్రిసెప్టర్.
1: ఎంత మంచి శిష్యులు ఉన్నారు ఇప్పుడు.
0: దర్ మెనీ లాట్స్ ఆఫ్ గుడ్ డిసైపుల్.
1: మన పిల్లల్లో కూడా ఎంతో మంచి మంచి పిల్లలంతా ఉన్నారు.
0: అమంగ్ స్టూడెంట్స్ దర్ మెనీ మెనీ గుడ్ స్టూడెంట్స్.
1: కానీ ఇందులో ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే పిల్లలందరికీ చెడ్డవుగా వస్తుంది.
0: హౌఎవర్ వన్ ఆర్ టూ ఆర్ బ్యాడ్ ది ఎంటైర్ లాట్
1: వాళ్ళు అనుభవించవలసి వస్తుంది.
0: దే టూ విల్ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాత్రి నీవు పండుకున్నావు.
0: లాస్ట్ నైట్ యు స్లెప్ట్.
1: పండుకుంటే నిన్ను రెండు దోమలు వచ్చి కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్.
1: మస్కిటోస్
0: మస్కిటోస్
1: రెండు మూడు మస్కిటోస్ వచ్చి నిన్ను కరిచినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్.
1: తెల్లవారు లేచావు.
0: నెక్స్ట్ మార్నింగ్
1: మస్కిటోస్ నన్ను కరిచినాయి అని ఫిట్ తీసుకున్నావు. అన్ని మస్కిటోస్ కొట్టేసేసినావు.
0: యూ స్ప్రెడ్ ఫ్లిట్ నెక్స్ట్ మార్నింగ్ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ మస్కిటోస్.
1: నిన్ను కరిచింది రెండు మూడే.
0: ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ మస్కిటోస్ హావ్ బిటెన్ యు.
1: చంపుతున్నావు.
0: బట్ యు ఆర్ కిల్లింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్.
1: కరిచినవే చంపినావా?
0: హావ్ యూ కిల్డ్ దాట్ విచ్ హాస్ బిటెన్ యు?
1: అదే విధంగానే దైవత్వం కూడాను ఒకరిద్దరు చెడ్డవారిగా ఉంటుంటే
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో వెన్
1: ఆ సంఘం చేతనే పక్కనున్నటువంటి వారికి కూడా శిక్షించవలసి వస్తుంది.
0: బికాస్ ఆఫ్ దేర్ ప్రాక్సీ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ పీపుల్.
1: దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: బీ ఇన్ ద గుడ్ కంపెనీ.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ మెరిటోరియస్ డీడ్స్ ఆల్ ద వైల్.
1: ఇది మొట్టమొదటి చెప్పాడు శంకర్లు.
0: దట్స్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ శంకర.
1: తేజ దుర్జన సంసర్గం. చెడ్డవారిని మొట్టమొదటి వదిలిపెట్టిపో.
0: జస్ట్ గివ్ అప్ ద బ్యాడ్ కంపెనీ.
1: అప్పుడే

0: నీ యొక్క హృదయం పవిత్రమవుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
0: కనుక మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: మనకు కోపం వస్తుంది,
1: సపోజింగ్ యువర్ యాంగ్రీ,
0: ఈర్ష్య వచ్చేస్తుంది,
1: ఆర్ జెలస్,
0: ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
1: వాట్ షుడ్ వీ డూ దెన్?
0: కోపం వచ్చినప్పుడు ఈ కోపాలు విజృంభింప చేయకూడదు.
1: వెన్ వన్స్ యు ఆర్ యాంగ్రీ, డోంట్ ఎక్స్ప్రెస్,
0: దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: కంట్రోల్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఈ కోపం నా చెడ్డ కోసం వస్తున్నాయి.
1: దిస్ యాంగర్ ఇస్ ఎ బ్యాడ్ క్వాలిటీ.
0: ఇది నా చెడ్డ క్వాలిటీ.
1: ఇట్ ఈస్ మై బ్యాడ్ క్వాలిటీ.
0: చెడ్డ పనులు చేస్తుంది.
1: అండ్ ఇట్ డస్ బ్యాడ్ డీడ్స్.
0: అది ఒక టంబ్లర్ చల్లటి నీళ్లు త్రాగేసి,
1: డ్రింక్ సమ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ కూల్ వాటర్,
0: కూర్చో ఒక చోట,
1: సిట్ అసైడ్,
0: ఏదైనా ఒక నామాన్ని స్మరించు,
1: అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
0: కొంతసేపటికి అది తగ్గిపోతుంది.
1: దెన్ ది యాంగర్ వుడ్ బి పాసిఫైడ్.
0: లేక నీ కోపం ఇంకా మరింత అధికంగా అయిపోతే ఏకాంతమైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళు.
1: ఇఫ్ ది టెంపర్ ఇస్ మోర్ అండ్ మోర్, go all alone and move about.
0: ఒక అర్ధమైన చక్కగా స్పీడ్ గా నడుచు.
1: Walk briskly for half a mile.
0: ఈ కోపం తగ్గిపోతుంది.
1: Then there will be no more of anger.
0: ఈ విధంగా కోపాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
1: Many easy techniques are given to conquer anger.
0: కానీ ఈనాటి పిల్లలు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: But modern students are not.
0: దాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: In fact the temper is increasing.
0: ఈ సమయం దాటితే వాడిని తిట్టడానికి మరొక సమయం లేదు.
1: This is the right time to bang him, accuse him, or else I lose the opportunity.
0: వాడి ఉన్న దగ్గరనే మనం నిలుచుకొని వాడిని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం.
1: Let me stand there and see to it.
0: అది మరింత పాపంగా తోస్తుంది.
1: Oh, it's much worse than the other sense.
0: మంచిది కాదు.
1: That's not proper.
0: కనుకనే దాన్ని చల్లార్చుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should try to pacify, cool down.
0: ఆ విధంగా మనలో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి గుణమును క్రమక్రమేణ దైవ ప్రార్థన చేతను, దైవ చింతన చేతను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: By constant prayer and thinking of God, we can be rid of these bad qualities.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మొట్టమొట్ట మన దృష్టిని నాలుకను.
1: In the first instance, control your sight and the tongue.
0: The eyes
1: are responsible for many of the
0: bad sins.
1: We experience the consequence of the
0: sins. We see
1: many sins
0: around. And
1: we are experiencing
0: the results. And
1: we have children of the
0: same sort.
1: So never see anything bad.
0: చెడ్డని ఎప్పుడు మనం పలకకూడదు.
1: నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్.
0: పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్స్,
0: మీకు ఇంత తెలియదు.
1: యూ డూ నాట్
0: ఆడవారికి తెలుసును.
1: విమెన్ నో దిస్.
0: వారికి నవమాసంలో వచ్చేటప్పటికీ,
1: వెన్ ఇన్ ఎ ఫ్యామిలీ వే నైన్ మంత్స్,
0: ఏ చెడ్డవి కూడా చూపకుండా,
1: దే సీ టు ఇట్ దే డోంట్
0: సే, ఏ చెడ్డ పలుకులు కూడా పలకకుండా,
1: అండ్ దే డోంట్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్,
0: భగవత్ కథలు చెప్పుకుంటూ,
1: అండ్ దే థింక్ ఆఫ్ గాడ్స్ స్టోరీ.
0: వాళ్ళకు శ్రీమంతాలని, మంచి వంటలు, మంచి ఆనందమైనటువంటి వార్తలు తెలుపుకుంటూ వచ్చారు.
1: ఆల్ గుడ్ న్యూస్ ఇస్ కన్వేడ్ టు దెమ్, ఆల్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: వాళ్ళు మంచి భావాలు లోపలపోతే ఆ లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా మంచి భావాలు వస్తాయి.
1: ద రీజన్ బిహైండ్ ఇస్ వెన్ వన్స్ ద గుడ్ ఫీలింగ్స్ గెట్ ఇన్ టు దెమ్, దే విల్ బి గెట్ గుడ్ చిల్డ్రన్ ఇన్ టర్న్.
0: తల్లిదండ్రులు చేసినటువంటి పాపంలో పిల్లలకు తప్పక అంటుతుంది.
1: ద సిన్స్ కమిటెడ్ బై పేరెంట్స్ విల్ న్యాచురలీ గో టు దేర్ చిల్డ్రన్, దే మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. You know this.
0: Subhadra garbhanga untunnappudu,
1: and Subhadra was pregnant.
0: Kani Arjunudu vachi Padma Vyuhanu gurinchi cheptunnadu,
1: and the entire mystery of Padma Vyuha was narrated.
0: ఆ ఉద్దేశాన్ని గురించి చెబుతుండేటప్పుడు తక్షణమే కృష్ణుడు వచ్చి బాబా నిలిచిపెట్టేయండి.
1: ఇమీడియట్లీ కృష్ణ కేమ్ అండ్ సెడ్ స్టాప్ దేర్ అట్ ద స్టేజ్.
0: నీవు చెప్పవలసిన సమయం కాదు ఇది.
1: దిస్ నాట్ ద టైమ్ టు టెల్.
0: ఇది ఎవరు వింటున్నారు?
1: హూ ఇస్ ద లిసనర్?
0: ఊకొట్టినట్టుగా అని సుభద్ర అంటున్నారని భావిస్తున్నావు.
1: యూ థింక్ ద సమ్వన్ ఇస్ లిసనింగ్
0: సుభద్ర? సుభద్ర కాదు, లోపల ఉన్న బిడ్డ ఊకొడుతుండాలి.
1: ఇస్ నాట్ ద సుభద్ర హూ ఇస్ లిసనింగ్, ద చైల్డ్ ఇన్ ద వూంబ్ ఈజ్ రెస్పాండింగ్.
0: కనుకనే ఈ పద్మవ్యూహంలో ప్రవేశించేటంత వరకు చెప్పాడు అర్జునుడు.
1: సో అర్జున నరేటెడ్ ద వే టు గెట్ ఇన్ పద్మవ్యూహ
0: అన్నాడు అభిమన్యుడు.
1: And so Abhimanya listened to that extent.
0: Krishnudu nilabettamani cheppetappudiki Arjunudu maanivesadu.
1: When Krishna asked him not to proceed further,
0: aa padmavyuham prasinchinchenta varaku telisindi, tirigi venukku raavatam teliyakapovatam cheta Abhimanyudu andulo maraninchadu.
1: So Abhimanya could know to get into Padmavyuha, and he does not know the way to get out, therefore he died.
0: Manaku teliyakunda untuntadi gaani teliyakunda enno jarugutuntunnayi jagat lokana.
1: There are many things that happen without our knowledge.
0: ఇది నాకు మాత్రమే తెలియదు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యూ అలోన్ డోంట్ నో.
0: తెలియదు.
1: యూ మే నాట్ బి నోయింగ్.
0: నీకు తెలియకుండా ఈశ్వరుడు అడు కూడా.
1: బట్ గాడ్ నోస్.
0: అతనికి తెలుసు.
1: హీ నోస్.
0: కనుక మనం ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడాలి.
1: సో వీ షుడ్ స్పీక్ గుడ్ ఆల్వేస్.
0: మంచి పనులు చేయాలి.
1: వి షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: మంచి మార్గంలో ప్రవేశించాలి.
1: అండ్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనం పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియాలను సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన పాపములు అన్ని కూడా పరిహారం అయిపోతాయి.
1: వెన్ వన్స్ వి మేక్ యూజ్ ద సెన్సెస్ ఇన్ సేక్రెడ్ వే దట్ వుడ్ అటోన్ అవర్ సెన్స్.
0: ఒక చెయ్యి ఉంటుండాలి.
1: హియర్ లైస్ ద హ్యాండ్.
0: దీనికి ఐదు ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఇట్ హస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లతోనే కొడితే ఎంత దెబ్బ ఉంటుంది?
1: Yes, if you try to beat with all the five fingers joining together,
0: కానీ
1: then you can harm.
0: కొట్టవద్దు.
1: But never beat.
0: కొట్టవద్దు.
1: Never beat people, attack people.
0: ఒకవేళ నీ కొట్టాలని ఇష్టం వచ్చిందా?
1: Well, if you want to do that,
0: ఒక వేలుతో కొట్టు.
1: Just try to slap him with one little finger.
0: అనగా కొట్టేవాడికి ఒక వేలు కనిపిస్తుందా? ఐదు వేలు కనిపిస్తుందా?
1: అండ్ ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ టు బీట్ యూఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఫైవ్ ఫింగర్స్.
0: చేత్తోనే కొడతాడు, కాలుతోనే కొడతాడు.
1: Well, he'll try to hit you with his hand and also the leg.
0: చెయ్యి కాలే అనేటువంటి విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ వోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్ వెదర్ ఇట్స్ హ్యాండ్ ఆర్ ద లెగ్.
0: కనుకనే ఆ కోపం వచ్చినప్పుడు నువ్వు అక్కడ నుంచి వేడిపోయి.
1: And once there is anger, leave that place.
0: నువ్వు దూరమైపో.
1: Distance yourself.
0: అప్పుడు ఈ పాపానికి గురి కావు.
1: And never commit a sin like that.
0: కనుకనే మనం పాపం చేసి తర్వాత మనం పరిహారం కోసమని చాలా బాధపడేదానికంటే పాపమునే చేయకుండా చూసుకోవటం మంచిది.
1: We commit a sin and we try to atone the sins committed. Better you don't commit a sin at all.
0: కానీ
1: but
0: దీనికి మరొక విషయము.
1: There's another point.
0: మీ అందరికీ కష్టం కలగవచ్చును.
1: You may feel bad.
0: కానీ నాకు అది చాలా ఆనందమే.
1: బట్ భగవాన్ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్.
0: ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రియేషన్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని
1: యూ నో దిస్ ట్రూత్.
0: నేను ఈనాటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి నేను నమస్కారం ఇవ్వను.
1: Bhagavan is not going to grant namaskara.
0: Endukatte meeru nenu okkate.
1: Because you and I are one.
0: Kalaga meelo meeru namaskaram cheskondi.
1: And you salute yourself.
0: నాకు ఈనాటి నుంచి ఈ విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ పట్టాలని చూస్తున్నాను.
1: అండ్ దిస్ ఇస్ ద వౌ ద డిటర్మినేషన్ హి హస్ నాట్ టేకెన్.
0: ఎవరికి మనం నమస్కారం చేయాలి? తల్లిదండ్రులకు చేయండి.
1: Yes, do namaskar to your parents.
0: ఎందుకంటే వారికి సత్యం తెలియదు, నీకు ఆ సత్యం తెలియదు.
1: బికాస్ పేరెంట్స్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దిస్, యూ టూ డోంట్ నో.
0: ఈ సత్యం నాకు తెలుసు కనుకనే నేను ఈ సత్యాన్ని పాటించాలి.
1: సిన్స్ భగవాన్ ఇస్ ఆల్ ట్రూత్ హిమ్సెల్ఫ్.
0: మీలో ఉన్నది, నాలో ఉన్నది, వీరిలో ఉన్నది, వారిలో ఉన్నది ఒకటే ఒకటి ఆత్మ.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
0: కనుక ఎవరికి ఎవరు కూడా నమస్కారం చేయనక్కర్లేదు.
1: నో వన్ నీడ్స్ టు డూ నమస్కార్ టు ఎనీవన్.
0: నీకు చేయవలసినటువంటి ఇష్టం ఉంటుంటే
1: ఇఫ్ యూ సో లైక్
0: మనసులో చేసుకో.
1: డూ ఇట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీవు ఐదు వేళ్లు చేర్చుకో.
1: జాయిన్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్.
0: ఈ పది చేసి స్వామి ఈ దశేంద్రియములు నీకు అర్పితంగా చేస్తున్నాను అనేటువంటి భావంతో చేసుకో.
1: డూ నమస్కార్ ద ఫీలింగ్ దట్ ఆల్ ది టెన్ సెన్సెస్ ఆర్ ఆఫరింగ్ టు యూ.
0: ముట్టి నమస్కారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు టచ్ ది ఫీట్ అండ్ పే యువర్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి నుంచి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఇది మీకు కొంచెం కష్టంగా కలగవచ్చు.
1: యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్.
0: కానీ
1: బట్
0: మీకు అది వినడానికి కష్టంగా ఉంటుంటుంది. కానీ చెవులకు
1: వీ ఆల్సో ఫీల్ సో సారీ టు హియర్.
0: కానీ చెవులను ముయ్యవచ్చును, కానీ నోరును ముయ్యడానికి వీలవుతుందా?
1: యూ కెన్ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ బట్ నాట్ యువర్ మౌత్ ఆర్ ద టంగ్.
0: కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ నమస్కారములు మాత్రం ఈనాటి నుంచి మాత్రం ఎవరు చేసుకోకూడదు.
1: Nobody should do namaskar like this hereafter.
0: అందరి యందు నాయందే ఉంటున్నాడు భగవంతుడు, నాయందే ఉంటున్నాడు భగవంతుడు అని మీరు ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుంటే మీ యందే సాక్షాత్కరిస్తుంది దైవత్వం.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఫీలింగ్ యూ విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్.
0: ఇందులో కూడా కొన్ని కొన్ని కలతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ దిస్.
0: ఒకరికి నమస్కారం ఇస్తే వారికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు.
1: యు వన్ ఇస్ గిఫ్టెడ్ blessed with namaskar, the other one would feel.
0: Bheda bhavam kudanu perigipothunnayi, dveshalu kuda.
1: The differences and hatred are increasing day by day.
0: Ee dvesha bhavanu kudanu tagginchukune nimittamai nenu namaskaramlo maanivestunna.
1: In order to see that there will be no more of hatred, Bhagavan instructs us not to do namaskar.
0: Meeru ekkada gari manaslo cheskondi.
1: Do it within yourself.
0: Naku ade aanandamu.
1: That makes Bhagavan happy.
0: Kaani modalu munchi undi nenu cheptune unnanu kaani అది మీరు ఎవరు పాటించడం లేదు.
1: భగవాన్ హ్యాస్ బీన్ టెలింగ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ వీఆర్ నాట్ అబ్జర్వింగ్.
0: కనుక ఈ పిచ్చి పిచ్చి భావాలంతా క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
1: ఆల్ దీస్ సిల్లీ థాట్స్ షుడ్ బి రెడ్యూస్డ్.
0: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటము,
1: కంట్రోలింగ్ ద సెన్సెస్,
0: ఈ విధమైనటువంటి కోపతాప ఈ శాస్త్రీయ డమ్మములంతా కూడా హరికట్టుకోవటము,
1: కంట్రోలింగ్ అవర్ యాంగర్ హేట్రెడ్ జెలసీ సో ఆన్,
0: నమస్కారాలు చేయటము,
1: అండ్ డూయింగ్ నమస్కార్
0: వర్ణనలు చేయటము,
1: ఎక్స్ట్రోలింగ్ గాడ్, ఇవన్నీ
0: కూడా మంచిది కాదు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ గుడ్.
0: బాహ్య సంబంధమైనటువంటి ఒక వృత్తులు.
1: దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: కనుక ఈ గురు పౌర్ణం నుంచి కూడాను
1: రైట్ ఫ్రమ్ దిస్ గురు పౌర్ణం
0: ఈ పవిత్రమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని
1: డెవలప్ గ్రో మోర్
0: మీరు కూడా పవిత్రులైపోయి
1: యు బీ సీక్రెట్ ఫర్ యువర్
0: పరమ శాంతిని పొందండి
1: అండ్ be peaceful and have that eternal divine state.
0: ప్రతి మానవుడు కూడా ఆశించేటువంటి వ్యక్తి.
1: ఎటర్నల్ బ్లెస్ ఇస్ వాంటెడ్ బై ఎవ్రీబడి.
0: ఎప్పుడు వస్తుంది ఈ ఆనందము?
1: When can you get it?
0: కానీ మొట్టమొదట అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత.
1: The first one is here is the body.
0: అది అన్నగత ప్రాణమైనటువంటి దేహం చేత ప్రారంభమైంది.
1: The body born out of the food has got the life.
0: ప్రాణమయమైపోయింది.
1: It is full of life.
0: మనోమయమైపోయింది.
1: And there lies the mind thereafter.
0: ఆనంద విజ్ఞానమయం వస్తుంది.
1: అండ్ దెన్ కమ్స్ ద విజ్డమ్.
0: ఆ విజ్ఞానమయం వచ్చిన తర్వాత ఆనందమయమే.
1: బియాండ్ ద స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ప్రెసెంట్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఈ విజ్ఞానమయం వరకు కూడా మీరు తగినటువంటి సాధనలు చేసుకోండి.
1: యూ షుడ్ డూ ఆల్ ప్రాక్టీసెస్ అంటిల్ యూ రీచ్ విజ్ఞానమయ ద విజ్డమ్.
0: విజ్ఞానమును మీరు పోషించుకున్నప్పుడే మీకు ఆనందమయం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ సస్టైన్ దిస్ విజ్డమ్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందంతో మీ జీవితాన్ని అభివృద్ధి గావించుకుని సుఖశాంతులతో పల జీవితాన్ని గడిపి ఇతరులకు ఈ జీవితాన్ని అందించడానికి ప్రయత్నించండి.
1: విత్ దిస్ బ్లిస్ భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ షేర్ దిస్ పీస్ అండ్ ద బ్లిస్ విత్ అదర్స్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ది హైట్స్ ఆఫ్ బ్లిస్.
0: ఒక్కతూరి మనము ఆనందాన్ని అనుభవిస్తే ఒక చిన్న విషయము, అగ్ని ఉంటుంది, అగ్నికి చిన్న పుల్ల కొనబోయి నువ్వు పెట్టు, ఆ పుల్ల కూడా అంటుకుని పుల్లంతా కూడా అగ్నిగా మారిపోతుంది.
1: Well, even if you carry a single matchstick and get it burnt, well, the whole thing would be transformed into fire.
0: అదే విధంగానే స్వామికి సమీపంగా ఉంటుంది.
1: Being close to Swami,
0: స్వామి యొక్క మనోతత్వానికి మీరు సమీపంగా అయినప్పుడు ఆ మనోతత్వం మీలో కూడా ప్రవేశిస్తుంది.
1: When you are very close to Bhagavan, mentally you will also be divine.
0: మీ మైండ్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది.
1: Your mind also illumines.
0: అక్కడ కూడా మీ అంధకారాన్ని దూరం చేస్తుంది.
1: And you will be beyond the body.
0: మీ ఆనందాన్ని ప్రకాశింపజేస్తుంది.
1: అండ్ ద బ్లిస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక ఇది మంచి కోసంగా భావించాలి మీరు.
1: ఇట్ ఈస్ సెట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: అయ్యో స్వామి ఈ విధంగా చెప్పాడని మీరు ఏమాత్రం బాధపడకూడదు.
1: నెవర్ ఫీల్ సారీ ఫర్ వాట్ భగవాన్ సెడ్.
0: ఈ బాధ కూడా మన ఆనందం కోసమని.
1: దిస్ పెయిన్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ గుడ్.
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధల మధ్యలోనే మీకు ఆనందం చిక్కుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ యాజ్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: పోతూ ఉన్నప్పుడు, వస్తుండేటప్పుడు, పాదాలపైన పట్టము, ఇవంతా ఇతరులు కూడా చాలా కష్టంగా కనిపిస్తుంటారు.
1: యాజ్ భగవాన్ పాసెస్ బై వీ ఫాల్ ఎట్ హిస్ ఫీట్ అండ్ అదర్స్ ఫీల్ సో బ్యాడ్.
0: కనుక ఈనాడు ఇంద్రియ నిగ్రహము,
1: టుడే సెన్స్ కంట్రోల్,
0: పాద నమస్కారము
1: అండ్ ది పాద నమస్కారం,
0: ఈ రెండింటినీ సరైనటువంటి దీంట్లో మీరు వినియోగించుకోండి.
1: దీస్ టూ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: ప్రేమ ముదిత మనసు.

राम राम राम राम राम श्री राम राम राम राम राम राम राम राम

ಮೂಲದಾಸ ಪ್ರಭು ಹೆಗಿರಿದಾರಿ ನೀರಾಕೆ ಪ್ರಭು ಉದಯ ವಿಹಾರಿ.

சுப்பிரமணியம் சுப்பிரமணியம்.

是个好的好的是个门人好的是个是个是个门人就像他们的爸爸是个门人就像他们的爸爸是个门人

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలనున్న మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. యు డోంట్ నీడ్ ఎనీ అదర్ విజ్డమ్ టు వాచ్ టు విజువలైజ్ దట్ ఆత్మ ద సెల్ఫ్.
0: ఆత్మకు మార్పు లేదు, బుద్ధికి స్వత జ్ఞానం లేదు.
2: ద సెల్ఫ్ హ్యాస్ నో చేంజ్ అండ్ ఇంటెలెక్ట్ హ్యాస్ నో నాలెడ్జ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: బుద్ధి కేవలము ఒక బల్బు వంటిది.
2: ఇంటెలెక్ట్ ఇస్ మియర్లీ ఏ బల్బ్.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్ర యందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక స్తంభించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ డీప్ స్లీప్ ఇట్ షైన్స్ ఇట్ రేడియేట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్ ఇట్ అపియర్స్ సెపరేట్లీ మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: కనుకని సర్వత్రా ఉండినటువంటి యొక్క విశ్వ చైతన్యము కంటే కూడాను ఇంటెలెక్చువల్ చైతన్యం అనేటువంటిది చాలా ప్రభావంగా మానవత్వం పైన ప్రకటింపచేస్తుంది.
2: Therefore, more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
0: ఈ సమయమునందు మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి యొక్క చలనములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of supermind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావం చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamulu yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu mottamodata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvamu cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of ఓవర్ మైండ్, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manasu aneetundi gadinindu pavitramainaatundi bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatundi nirmalamainaatundi yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatundi manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetundi manastu kudinadani manamu gurtinchamu.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinantavarku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితముతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen, and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవియే ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతున్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహములకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణం అయిపోయింటున్నాయి.
2: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజములకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వమునకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగి అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ee ekatva darshanam nandune manaviki aanandam praaptistundi.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: Manavattam nandu oka vidhamainatundi alpattam anetundi dani manam visvasistunnam.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకునియే ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణము,
2: a small example.
0: మనం భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం బ్రింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రం దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: ఇవి వందల అన్నము మెతుకులు అంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంటికింటికి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాం.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, వీ జస్ట్ నెగ్లెక్ట్ ద హోల్ రైస్.
0: కనుక మనము ఈ అల్పత్వానికి మనం అభ్యాసపడిపోయాము.
2: వీ గాట్ యూస్ టు దిస్ మీన్నెస్.
0: ఈ సహజత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: We are not making an effort to understand the natural quality.
0: ee sahajatvanni manam visvarinchi
2: forgetting the natural quality,
0: asahajanni visvasinchi
2: believing what is false,
0: divyatvanni manam kolipothunnam.
2: We lost the divinity.
0: Kanuka divyatvam aneetundi katti manavattamu divyatvame.
2: So every human life is full of divinity.
0: ilanti divyatvam aneetundi daniki manavattulaku madhya ye maatramu addugodalu levu.
2: In that vast divinity, there are no obstacles or partitions.
0: Mana brahma matrame deeniki adduga nilustuntundadi.
2: It is only the illusion that stands forth as an obstacle.
0: Nenu chesanu, nenu chusanu, nenu anubhavincharu aneetundidi oka vidhamaina kartrutva bhoktutvaniki oka avakasanni andistuntundadi.
2: I have done, I have seen, that only gives a feeling of the doer and experiencer.
0: Neevu chesindi emi ledu.
2: I have not done anything.
0: Neevu chusindi emi ledu.
2: I have not seen anything.
0: Neevu anubhavinchindi emi ledu.
2: I have not experienced.
0: Ivanni kudanu oka antarbhavamto undinatundi yokka aatma shaktiye cheyistuntundadi.
2: They are all the inner feelings coming out of the power of the self.
0: Idi chetu adi chetu inkenniyo chetunanchu uhalu alli alasipoku.
2: Don't get tired yourself with all the illusion imagination that I will do this, I will do that and something else.
0: ye vittulanu naati ichchota nuntiro aa phalamule meeku anduchundu.
2: You have come down here sowing the seeds in the past and you will reap those fruits now.
0: vittanam okateena phalamulu veruga manaku labhyamu kaavu.
2: If the seed is the one species, one variety, you cannot have another fruit.
0: kanaku manamu chesinatvanti yokka karmalu anni kudanu mana bhramtiche దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీన్ని కోల్పోతున్నాడు.
2: బికాస్ హి హస్ గాట్ దట్ ఫీలింగ్ ఆఫ్ డూయర్, హి ఇస్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ వాట్ హి హస్ డన్.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మ దేహమే.
2: ది యాక్చువల్ ఎక్స్‌పీరియన్సర్ ఇస్ ద సటిల్ బాడీ.
0: ఇది ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపం.
2: This is the form of the sheath of life, the sheath of mind, and the sheath of wisdom.
0: దీనిని వేదము ఋతం సత్యం బృహత్తం అన్నారు.
2: This Veda calls it ruta,
0: satyam, bruhattam
2: and bruhattam. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: meaning vastness.
0: దీనిని ఉపనిషత్తులంత కూడాను
2: this Upanishads
0: మహాతత్వము అన్నారు.
2: Described it as mahatattva.
0: దీనినే భూమము అన్నారు.
2: It also described as భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ meant the nature of Brahman.
0: బ్రహ్మ అనగా నా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిదే బ్రహ్మ.
2: The Brahma meant that which is expansive, that which spreads.
0: ఎప్పుడు కూడా వ్యాపించి పోతూ ఉంటుంది.
2: Meaning it spreads, it expands.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఇస్
0: గాలి సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనమునందు ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
0: తాను సర్వమునకును బద్ధుడైపోతున్నాడు.
2: ఈజ్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
0: బుద్ధులమే.
2: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
2: వీ డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: ఇట్స్ నోబుల్.
0: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
2: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: హ్యావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
2: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
2: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
2: వీ స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
2: వీ హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
2: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: ఇట్ గోస్ ఫోర్త్. ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కాని మానవత్వం కాని మరొక పశుత్వం కాని మరొక అల్పత్వం కాని ప్రవేశించటకు వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal
0: form.
2: The body and all the limbs.
0: దివ్యత్వం యొక్క ప్రకాశ నిమిత్తమై దీనిని ఏర్పడినటువంటివే కాని
2: దే ఆర్ మెంట్ టు షైన్ దట్ ఆఫ్ ద డివినిటీ.
0: అన్య మార్గములకై ఏర్పడినటువంటిది కాదు.
2: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ అదర్ పర్పస్.
0: మనం ఇల్లు కట్టాము.
2: We constructed a house.
0: మనం కిటికీలు పెట్టాము.
2: We have windows.
0: ద్వారములు నిర్మించుకున్నాము.
2: We opened the door.
0: ఈ ద్వారములు ఎందుకోసం నిర్మించుకున్నాము?
2: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
2: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: వీ ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: ద్వారం ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములో ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములో ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములో దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings. నిమిత్తమై
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
2: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
2: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతా కూడాను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వార మన హృదయం మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలులేనటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను మలినమైనటువంటిదిగానే కనిపిస్తుండాలి.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను ఐదు సెన్సెస్ కూడాను ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: How do we expect the humanity to have the welfare in the
0: world? పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
2: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో స్పిరిచువాలిటీ టీచెస్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
2: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుండాది మన అంతర్బోధ.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అది realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుండాలి.
2: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
2: యూ యువర్ సెల్ఫ్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: దిస్ ట్రూత్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు, అయ్యా మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి యొక్క నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను అతీతమైనటువంటి యొక్క శక్తినా అని తానే ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
2: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్?
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
2: వీ హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
2: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
2: వీ ఈట్
0: ఎవరి కోసము?
2: ఫర్ హూస్ సేక్?
0: దేహరక్షణ కోసమే.
2: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
2: Therefore Veda says the food is for the body.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
2: వీ పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
2: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణ.
2: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
2: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
2: థర్స్ట్,
0: ఇది ఒక రోగము.
2: దిస్ ఈస్ ఎ డిసీజ్.
0: నీరు త్రాగటము, ఇది ఒక ఔషధము.
2: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
2: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
2: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
2: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం, వాంఛలే ఒక రోగం.
2: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
2: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
2: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
2: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
2: What is this attachment?
0: వాంఛనే రాగము.
2: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
2: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
2: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
2: The desires are of two types.
0: పేరాశ దురాశ.
2: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము, ఇది ఏమాత్రము దోషము లేదు.
2: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏవైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
2: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరకపోవటంలో ఇది దోషము లేదు.
2: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
2: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
2: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
2: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
2: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను.
2: All the desires.
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
2: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: The birds and beasts as well eat and sleep as per the time.
0: కానీ వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
2: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
2: having been born as a human being,
0: divyattvamga thanu prakatimpa chestu
2: expressing the divinity,
0: ee alpattvamainatu bhavamulanu pravesha pettukotam cheta,
2: because of the mean feelings in him,
0: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
2: He loses the natural quality of a human being.
0: Oka chinna udaharanam,
2: a small example.
0: Oka inupa mukka untundali.
2: Here is iron piece.
0: Idi enta bhadramganu enta stronga enti vidinattu kathinanga untadi.
2: It is very strong and safe.
0: కానీ దానిని మట్టిలో వేసినప్పుడు,
2: when once you put it in the dust,
0: ఈ డస్ట్ అంతా పట్టి,
2: because of the dust,
0: కొంతకాలంలో రస్ట్ అవుతుంది.
2: The iron gets rusted.
0: ఈ రస్ట్ పట్టడం చేత,
2: because of the rust,
0: ఐరన్ శక్తి అంతా బస్ట్ అయిపోతుంది.
2: The power of the energy bursts.
0: ఈ బస్ట్ అయినప్పుడు దానిని అగ్నిలో వేసి టెస్ట్ చేయాలి.
2: As the iron piece bursts, it should be tested in fire.
0: ఈ టెస్ట్ అయినప్పుడు ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
2: As it is put to test in fire, it shines with all the effulgence and becomes soft.
0: ఎంత కఠినమైన ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
2: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
2: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
2: But we should not mistake it with a true color black.
0: Black nu white ga marchukovadaniki prayatninchali.
2: We should make an effort to make the black shine white.
0: Manavudu,
2: man today,
0: kevalam telivitetulu balichipovatam cheta,
2: because of the excess of intelligence,
0: ahankaram adhikamavuta cheta,
2: because of excessive ego,
0: vijnanam shunyamai,
2: because of loss of wisdom,
0: marinta ajnananga pravartistu vastunnadu.
2: He conducts himself more ignorantly.
0: Etla?
2: How?
0: Nallaga undinatvanti boggunu తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
2: మ్యాన్ ఇస్ డిటర్మిన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
2: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీఈస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చి
2: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంగదోషమే.
2: It is the mistake of the company.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
2: In the place of soap, he brought now white milk, start washing the black coal.
0: కానీ మిల్క్ కూడాను నల్లగా మారిపోయింది.
2: Milk also turned black.
0: ఇది కాదు పద్ధతి.
2: This is not the procedure.
0: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
2: These are worldly low procedures.
0: లో చింతన చెయ్యాలి.
2: Then you should think within.
0: ఇది బొగ్గు ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండినది, ఇది ఏమిటి అని విచారణ చేయాలి.
2: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
2: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
2: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
2: It has no natural form.
0: Purna swarupamu kadu.
2: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundali.
2: It has a form in the middle and turns black.
0: Aithe deenini ee reethiga tirigi purna swarupaniga marchali.
2: How is it possible to bring it to perfection?
0: Idi ee agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
2: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ పుట్ బ్యాక్ ఇన్ ద ఫైర్.
0: వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
2: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
2: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ, then it becomes white.
0: Appude white and light kudanu maaripothundi.
2: Then it becomes white and light.
0: Ee vidhananni manam chakkaga gurtinchali.
2: This procedure we should recognize.
0: Adi ye antardrushti annaru.
2: That is innovation.
0: Kanukane deenini nijamainatunti yokka pavitramaina super mind annaru.
2: This is sacred super mind.
0: Ee super mind aneetundi ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
2: ది సూపర్ మైండ్ విత్ ఆల్ ఇట్స్ సాంక్టిటీ బికమ్స్ ఓవర్ మైండ్.
0: కర్ర కాదు, బొగ్గు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ వుడ్ నార్ కోల్.
0: ఇది శిరస్సును ధరించుకునేటువంటి విభూతిగా తయారవుతుంది.
2: ఇట్ ఈస్ ది విభూతి దట్ అడాన్స్ ది ఫేస్.
0: ఈ విభూతి మానవునికి ఒక జ్ఞానాన్ని బోధిస్తుండాలి.
2: ఇట్ ఈస్ దిస్ విభూతి దట్ టీచర్స్ విజ్డమ్ టు ద డర్ట్.
0: ఓ మానవుడా,
2: ఓ మ్యాన్,
0: ఈ ప్రపంచములో పల సమస్త పదార్థములు కూడాను,
2: ఆల్ ద మెటీరియల్ ఇన్ ద వరల్డ్,
0: కట్ట కదపటికీ అగ్ని సంస్కారం చేత భస్మము కావలసింది.
2: అల్టిమేట్లీ ఇట్ ఈస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
2: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ద రియాలిటీ ఈస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నొసట రాతను బట్టి భస్మమే.
2: The body is also is something that is vibhuti on the forehead. Nothing is permanent.
0: Okkate shashvatamu.
2: Only one is permanent.
0: Adi antarvani.
2: That is inner voice.
0: Adi atmatattvamu.
2: That is self.
0: Adi divyattvamu.
2: That is divinity.
0: Adi pavitramu.
2: That is sacred.
0: Adi nijamainatunti yokka manavattvamlo undinatunti visishtata.
2: That is the true significance in the human life.
0: Kanuka manavattvamlo inta visishtamainatunti yokka divyattvam untundi kudanu,
2: having the divinity in the human life,
0: manam telusukolekapothunnam.
2: We are not able to understand.
0: Kavasanta nidhi mana kaalakindane untundali.
2: There's so much of wealth right under your feet.
0: Ee kanaka vastuvadulu kuda mana kaalakindane untunnayi.
2: All the gold, every objects are beneath your feet.
0: Kaani manaku teliyinanta kaalamu,
2: so long you are not aware,
0: manam ekkado prapanchamlo manam vetukutu pothunnamu.
2: We search for them all over the world.
0: Kaani ee bhoomi yandu ee vidhamainatundi yokka దివ్యమైనటువంటి యొక్క మనులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
2: హావింగ్ నోన్ రైట్ అండర్ ద ఫీట్ దేర్ ఆర్ ప్రెషస్ జెమ్స్ యు డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఇంటిలోన జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణని అరుగనేలా.
2: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
2: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడనగ నీ దేహమందే ఉంటుండగా,
2: గాడ్ ఈజ్ ఇన్ యువర్ బాడీ,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
2: వై షుడ్ యు సర్చ్ ఫర్ గాడ్?
0: కాదు కాదు,
2: నో,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
2: సో లాంగ్ యు డోంట్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యు బిగిన్ టు సర్చ్ అవుట్ సైడ్.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
2: యు నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యు.
0: నీవు ఇంకెక్కడా పోనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: దట్ spreads everywhere.
0: Sarva shaktini kuda nuniki andistundi.
2: That will give you all faculties, power.
0: Neevu adi aneetundi rendu bhedamulu undavu.
2: There is no difference between you and that.
0: Chana para aneetundi bhedarahitamaipothundi.
2: It becomes, there will be no differences between mine and thine.
0: Sarva bhuta antaratma, oki atma sarva bhutamuli kundunu antaratma ga untundali.
2: The self is the indweller in all the beings.
0: Kanuka మనము మానవులము మానవులము అని కేవలము ఒక విధమైనటువంటి యొక్క అల్పజీవులుగా మనం విశ్వసించరాదు.
2: టేకింగ్ అవర్ లైవ్స్ ఇస్ హ్యూమన్ లైవ్స్, వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ లో.
0: ఎన్ని జన్మల నుంచినో కూడా నీవు మార్పు చెందినప్పటికీ నీ దేహములు నీవు వస్తూనే ఉంటున్నావు.
2: యు ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ పాస్ట్ లైవ్స్.
0: దీనికి ఏమాత్రం కూడా అంత్యము లేదు.
2: ఇట్ హెస్ నో ఎండ్.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
2: Bodies change, but there is no end for the self.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: a small example.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
2: you go to sea.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
2: Waves go forth one after one.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచినే అది ప్రారంభంగా ఉంటుంది.
2: The place, that point where you start counting the waves, that becomes the first.
0: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
2: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
2: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
2: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి యొక్క ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
2: బికాస్ ఆఫ్ ద వెస్చర్ ఆఫ్ బాడీ యు ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవ.
2: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
2: యు హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: మా కాదు,
2: మా నో,
0: నవ కొత్త,
2: నవ న్యూ
0: కొత్త కాదు, నీవు పాతవాడే.
2: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే,
2: యుర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడినంటే ఏమి, పాతది ఆత్మనే.
2: మీనింగ్ దట్ ఎన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
2: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
2: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
2: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
2: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైన జ్ఞానములే.
2: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
2: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
2: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టి సాగిపోతుంది.
2: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
2: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
2: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
2: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్ ద రూట్స్ విల్ గో డౌన్ వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్ వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీలో చూస్తే,
2: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
2: యు ఫైండ్ ద టర్మరిక్ అండ్ ద లైమ్ విల్ గివ్ యూ ద రెడ్ కలర్.
0: ఇవన్నీ కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
2: దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
2: దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ విజ్డమ్.
0: ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
2: దిస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్ కాదు.
2: విజ్డమ్ ఇస్ నాట్ నాలెడ్జ్.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
2: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
2: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికే ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
2: దట్ విచ్ ఇస్ డివైన్.
0: ఈ లౌకికమైన అన్ని కూడా అజ్ఞానములే.
2: ఆల్ దట్ ఈస్ వరల్డ్లీ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వారు అజ్ఞానంలోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
2: దోస్ హూ ఆర్ ఇన్ ఇగ్నోరెన్స్ దే ఆర్ ఇగ్నోరెంట్ అండ్ దే డెవలప్ ఇగ్నోరెన్స్.
0: మాయలోనే పుట్టి,
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ఇల్యూషన్,
0: మాయలోనే పెరిగి,
2: గ్రోయింగ్ ఇన్ ఇల్యూషన్,
0: మాయ నెరుంగరు మందమతులు.
2: The foolish one does not realize illusion.
0: బ్రతుకులన్నీయు మాయా.
2: All life is illusion.
0: పావుగంటములు మాయా.
2: Attachments illusion.
0: సంసారమది మాయా.
2: Family illusion.
0: సావు మాయా.
2: Death is illusion.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
2: Why should you be carried away by this illusion, the life?
0: కనుక అంతకుడును మాయనే.
2: So everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
2: This illusion is ignorance.
0: మాయా.
2: Two words, let us hear, మాయా.
0: కానటువంటి దినంత ఉన్నదాని లేనట్టుగా భావిస్తున్నావు మాయా.
2: This illusion is that we take it the non existent.
0: మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: This illusion has no separate form.
0: లేని దానిని ఉండినట్టుగా ఉన్నదానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
2: We are deluded because we take it that which is existent non existent. It is ignorant feeling.
0: తాడును చూచాము.
2: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
2: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
2: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎ.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
2: He is deluded, taking mistaken identity. The rope has
0: chikatilo undinappude idi taadun chusi paamani bhramistunnadu.
2: Because of the darkness there is this mistaken identity.
0: Chikata nidi ajnaname.
2: This darkness is ignorance.
0: Tirigi oka torch techi dani paina vesi,
2: then switch on the torch.
0: Oh, idi paamu kaadu traadu ani anukunnavu.
2: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది తాడు తాడుగానే ఉంది.
2: బిఫోర్ యూ పుట్ ఆన్ ద టార్చ్ ద రోప్ ఇస్ రోప్.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
2: యూ పుట్ ఆన్ ద టార్చ్
0: జ్ఞానంలోనా అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
2: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్.
0: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు. ఈ తాడును చూసి పాము అని భ్రమిస్తున్నాడు.
2: బికాస్ ఆఫ్ ద డార్క్నెస్ దేర్ ఇస్ దిస్ మిస్టేకెన్ ఐడియా.
0: చీకటి అనేది అజ్ఞానమే.
2: దిస్ డార్క్నెస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
2: దెన్ స్విచ్ ఆన్ ద టార్చ్.
0: ఓ, ఇది పాము.

0: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ జస్ట్ ఇల్యూషన్
1: జ్ఞానంలో తాడు పోలేదు పాము రాలేదు
0: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్
1: జ్ఞానం లోపల పాము పోలేదు తాడు రాలేదు
0: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్
1: లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం
0: దట్ నైదర్ గోస్ నాట్ కమ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్
1: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా నువ్వు భ్రమలే
0: ఆల్ దోస్ దట్ కమ్ అండ్ గో
1: బ్రహ్మ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు
0: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యు కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ
1: భ్రమ పోవాలనుకుంటే
0: ఫర్ ది ఇల్యూషన్ టు గో
1: మనస్కుడు కావాలి
0: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్
1: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి
0: వాట్ షుడ్ యూ డూ టు విత్ డ్రా ద మైండ్
1: ఈ మనస్సును దైవంతో అర్పితము చెయ్యాలి
0: వీ షుడ్ ఆఫర్ దిస్ మైండ్
1: దైవభావంలో దీన్ని ఇమిడించాలి
0: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
1: ఈ మనసంతా కూడా నువ్వు దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
0: The entire mind assumes the form of God.
1: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
0: But today we divert our mind towards the world.
1: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
0: And we have put it on
1: the mold. నిరంతరం ప్రకృతి చింతనే చేస్తున్నాము.
0: And we are making it up.
1: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా నువ్వు ప్రకృతిమయంగా ఉంటుండాలి.
0: Therefore the mind is full of prakriti
1: and nature. పరిష్కరించుకొని మనోమూలం విదం జగత్తు జగత్తంతా మనసు యొక్క స్వరూపమైపోయింది.
0: Basing on this it is said the entire universe is the form of the mind.
1: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
0: What is this universe?
1: ఇది విశ్వము.
0: This is universe.
1: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు
0: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్
1: విష్ణు కారకుడు ఇది కారణము
0: దట్ ఈస్ ద కాజ్ దిస్ ఇస్ ది ఎఫెక్ట్
1: కార్యకారణ సంబంధమే విశ్వము
0: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్
1: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి
0: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్
1: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు
0: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్
1: అల్పత్వమును ఆశించి
0: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్
1: అధికత్వాన్ని విస్మరించి
0: ఫర్గెటింగ్ ద ట్రూత్
1: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం
0: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ
1: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు
0: మానవ హ్యూమన్ బీయింగ్ ద నేమ్ ఇస్
1: ఎంత విలువైనటువంటి పేరు
0: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్
1: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము
0: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్
1: కాదు ఆ మానవుడు ఎందుకు అల్పత్రుడిగా ఉండేటువంటి వాడు కూడా అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు
0: Though he remains low, but he speaks very high.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
0: A beggar came to our doorstep of a house.
1: అమ్మా, అనాథిని నాకింత అన్నం పెట్టండి అంటాడు.
0: The beggar says, I am forlorn, give me food.
1: అనాథి అంటే ఏమిటి?
0: Who is really forlorn?
1: ఆద్యంతములు లేనటువంటి వాడు.
0: He has no
1: బిచ్చగాడు కాదు.
0: He is just a
1: beggar. అనాథి. అనాథనగా దైవమే.
0: Anadi means that which is ancient.
1: చూడండి ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: Each word is sacred.
1: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొని అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
0: Anadi word we take as for long the one who has no support.
1: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
0: Then the whole meaning changes.
1: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
0: Words have many meanings.
1: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
0: In this there is
1: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
0: We forget the truth and carried away by the misnomer.
1: Kanuka patti vishayamulandu kodanu entano oka gaadhamainatundi oka antama antarathanu unnai.
0: In everything there is special significance.
1: Okaloka samayamilo
0: at one time
1: Tyagaraju sarvamunu tyagam chesi
0: sacrificing everything
1: ramune na pranam ani bhavinchi
0: considering Rama as his very life
1: nidhi chaala sukama ishwara sannidhi chaala sukama
0: Is it the will that gives pleasure or the proximity?
1: ఈ సన్నిధి చాలా ప్రదాసమైనటువంటిది. కానీ కాలికి వచ్చినటువంటి యొక్క తగిలినటువంటి యొక్క శరీరాన్ని కూడాను తన్ని వేశాడు.
0: Believing, having full faith in the proximity towards God, he denied all the
1: Hari kavali kani Siri naaku akkarledu annadu.
0: I want Hari the Lord, not the Siri the wealth.
1: కనుకనే హరిని ఆశించటం చేతనే
0: బికాజ్ దిస్ ఫైడ్ హరి గాడ్
1: సర్వము కూడాను తనకు సిద్ధించిపోయింది.
0: Everything he could accomplish.
1: కబీరు
0: Then Kabir.
1: కబీరు చాలా బీదవాడు.
0: కబీర్ ఇస్ పూర్.
1: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు.
0: హీ జస్ట్ ఎ వీవర్.
1: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికి ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు.
0: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్.
1: ఆనందంగా ఉండేటువంటి వాడు.
0: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఒకనాడు
0: ఆన్ వన్ డే
1: రాజు
0: ద కింగ్
1: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంటా పంపించాడు.
0: To that beggar, the one who has no one to fall back, he has sent all the grain and
1: money. అనాథుడు అతనికి ఎవరు కూడా ఆధారం లేదు అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు.

0: no support. He has no none to fall back. Through his soldiers he has sent the grain and well.
1: Snanam chesi vastunnadu Kabir.
0: Kabir was returning after bath.
1: Pallaki lopa janakanaka vastu ahanadalanta kalakalalaadutunnayi.
0: He saw all the wealth, the gold and the grain.
1: Chuchadu.
0: He watched.
1: Evaraiya dinni pampincharu?
0: He said, who has sent them?
1: Maharaj dinni pampichadu.
0: The king has sent them.
1: Evariki ivvani pampichadu?
0: For whose sake they are sent?
1: Kabir anathudu athaniki ichchi raandini cheppinchadu.
0: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
1: Oho, anathudiki ivvani cheppada mee raju?
0: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
1: Kadayya naaku nathudu unnadu.
0: No, I have got a master. I am not left with none.
1: Naaku nathudu Sri Ramachandrude.
0: The master is Sri Ramachandra.
1: Kanaka naaku master untunnadu, nathudu untadu kabatti nenu anathudini kaadu.
0: I have a master. Don't say that I have none.
1: Ramuniki vere oka nathudu ledu, athane anathudu, athaniki arpitam cheyamannaru.
0: Lord Rama has none to fall back. Better you give it to him.
1: Anathudu evaru untunte bhagavantude.
0: Who is anatha? The one without anybody.
1: Manam ee padalanta vishwasanga teesukoni anathudu ante dikkulenatunte vaadu anukuntam.
0: Today we take this anatha, meaning the one left with none.
1: Nathudu lenatunte vaadu bhagavantude. Nathuniki nada anatha natha.
0: He is the master of the master, God himself. He has none.
1: Anathudu anaga daivatvaniki sariyaina arthamu.
0: God is really anatha, the one, none, the master above him.
1: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
0: The rest of the beings have master.
1: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
0: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma.
1: మీరు ఆత్మగాని విశ్వసించండి.
0: You have full faith in the self.
1: కేవలము కాయధారులుగా మీరు విశ్వసించకండి.
0: Don't have the body feeling.
1: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఇవన్నీ కూడా ఉపాధులు, మనం ధరించేటువంటి డ్రెస్సులు.
0: The body, the mind, the intellect, ego, they are just a dress.
1: ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటాయి.
0: You have to forsake the dress at
1: దీనిని
0: one time.
1: జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
0: This Jesus said, death is the dress of life.
1: మనము మరణం అనుకుంటున్నాము, డ్రెస్సును విప్పటమే మరణం అంటే.
0: యూ హ్యావ్ టు వ్యూ డెత్ యాజ్
1: ఒక డ్రెస్సును వేసుకోవటమే.
0: పుట్టింగ్ ఆన్ ది న్యూ డ్రెస్.
1: మనం డ్రెస్సును విప్పి చాకల వారికి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
0: యాజ్ యూ చేంజ్ యువర్ డ్రెస్ అండ్ గివ్ ది ఓల్డ్ క్లోత్స్ టు వాష్ టు వాష్ మ్యాన్ యూ డోంట్ క్రై.
1: ఈ ఏడ్చటం దేనికోసము?
0: వై డు యూ క్రై?
1: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
0: బికాస్ యూ హావ్ అసోసియేటెడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ లాంగ్ యూ క్రై.
1: కనుకని ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
0: When you consider this relationship is temporary,
1: సుఖ దుఃఖములకు అంతా కూడా మన అనుబంధమే మూల కారణం.
0: For everything is attachment.
1: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
0: To whom should be?
1: దైవముతో అటాచ్మెంట్ ఉండాలి.
0: You should be attached to God.
1: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
0: That is changeless.
1: అది నిత్య సత్యమైనటువంటిది.
0: That is eternal truth.
1: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: ఐఎమ్ ద బ్రహ్మన్.
1: తత్ త్వం అసి.
0: ఐఎమ్ దట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐఎమ్ దట్ అవేర్.
1: ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమ్ బ్రహ్మన్.
1: ఐఎమ్ ఆత్మ. ఐఎమ్ బ్రహ్మ. ఐఎమ్ ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఐఎమ్ ఆత్మ. ఐఎమ్ ఆత్మ.
1: I am so and so, I am man, I am Ramayya, I am Krishnayya. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
0: You should never have body feeling. You should not have mean feelings. I am this body, I am Ramayya.
1: ఈ దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
0: Your parents gifted this body.
1: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
0: Who christened you? Your parents christened.
1: పెట్టినదే కానీ పుట్టినది కాదు.
0: Is the name given, not with birth.
1: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
0: That which is neither born nor
1: అది
0: christened.
1: అది ఆత్మ.
0: That is the self.
1: దీనికోసమని మూడు విధమైన మార్గాలు ఉపదేశిస్తూ వచ్చింది ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్ టాక్ త్రీ పార్ట్స్.
1: వస్తే పోదు.
0: దట్ ఇఫ్ కమ్స్ విల్ నాట్ గో.
1: పోతే రాదు.
0: వెన్ వన్స్ ఇట్ ఇస్ గోన్ ఇట్ విల్ నాట్ కమ్.
1: పోదు రాదు.
0: దట్ విచ్ నైదర్ గోస్ నాట్ కమ్.
1: చక్కగా గుర్తించమని చెప్పింది
0: ఉపనిషత్ సెడ్. అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
1: వస్తే పోదు.
0: ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ విల్ నాట్ గో.
1: ఏమిటి?
0: వాట్స్ దాట్?
1: అదే జ్ఞానము.
0: దట్ ఈస్ విజ్డమ్.
1: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
0: When once it comes,
1: అదే నిజమైన జ్ఞానం. వచ్చి పోయేటువంటిది జ్ఞానం కాదు.
0: దట్ ఇస్ ద రియల్ విజ్డమ్. ఇట్ ఇస్ నాట్ ద విజ్డమ్ దట్ కమ్స్ అండ్ గోస్.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఉంటుంది.
0: వాట్ ఇస్ దట్?
1: అజ్ఞానం,
0: ఇగ్నోరెన్స్.
1: ఒకతూరి పైన అజ్ఞానం తిరిగి రాదు.
0: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్ ఇట్ విల్ నాట్ కమ్.
1: పోతూ వస్తూ ఉంటుండాలంటే దీని చావటం పుట్టడం, చావటం పుట్టడంగానే ఉంటుంది.
0: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ, ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
1: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ టూ.
1: పోతే రాదు.
0: ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
1: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
0: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్ చీఫ్.
1: రాదు పోదు.
0: ఇట్ నైదర్ కమ్స్ నాట్ గోస్.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద సెల్ఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
0: Swami said in Kodaikanal, a small example.
1: Oka deham untundadi.
0: There's a body.
1: Ee deham maraninchin tarvata,
0: after the death,
1: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
0: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
1: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi?
0: After the death,
1: ఎంత కాలం సంచారం చేస్తుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు ది
1: సెల్ఫ్? ఎప్పుడు తిరిగి ప్రవేశిస్తుంది?
0: వెన్ డస్ ఇట్ గో?
1: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
0: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
1: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
0: యు ఫైండ్ ద కరెంట్ వైర్.
1: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికి లైట్ వచ్చేసింది.
0: ద మూమెంట్ యు ప్లేస్ ద బల్బ్ దేర్ యు గెట్ ద లైట్.
1: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
0: ద మూమెంట్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
1: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
0: ద బల్బ్ హెస్ కమ్ అండ్ హెస్ గాన్.
1: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
1: వచ్చినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఆఫ్టర్ యూ టేక్ అవే ద బల్బ్,
1: ఈ బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
0: ఈవెన్ ఇఫ్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
1: అది రాలేదు పోలేదు.
0: ఇట్ హెస్ నాట్ కమ్ అండ్ హెస్ నాట్ గాన్.
1: అక్కడే ఉంటుంది కరెంట్.
0: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
1: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
0: సిమిలర్లీ బాడీ హెస్ కమ్ అండ్ గో.
1: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
0: ద ట్రూ సెల్ఫ్ హెస్ నాట్ గాన్ హెస్ నాట్.
1: అక్కడే ఉంటుంది.
0: It is existing.
1: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
0: There is no other place to go anywhere.
1: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటిది ఒక ప్రదేశం ఉంటేనే కదా.
0: If I am to go out, there should be some separate place.
1: బయట అనేటువంటిదే లేదు, బయలనేటువంటిదే లేదు.
0: There is no place outside like that.
1: అందువల్లనే ఒకానొక సమయంలో రాధ కూడా చెప్పింది.
0: That's what Radha said at one time.
1: వేగోవన్ని తల్లుపు తీయమంటూ పిలుపు.
0: యాజ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్,
1: సందేహంగా వచ్చినప్పుడు అయ్యో నేను ఒంటరిగానే ఉంటున్నాని. వేయబోవన్ని తలుపు,
0: ఐఎమ్ అలోన్, సో లెట్ మీ క్లోజ్ ద డోర్.
1: మరి కాన్షియస్ తీయమంటూ పిలుపు.
0: దెన్ కాన్షియన్స్ టెల్స్ ఓపెన్ ద డోర్.
1: వెయిటి ఈ సందేహాన్ని చూసుకుని రాధకెందుకో నవ్వు గొలుపు.
0: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
1: నాలోన నిండి వెలిగే వలపు.
0: It's all the love that is in me or in
1: మేలుకుంటే లేదు పిలుపు.
0: The moment I'm awake, there's no more call.
1: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: వీధి వాకిలి ఏదటో.
0: వేర్ ఈజ్ ది మెయిన్ డోర్?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila,
1: nirantaramu anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: Kailasamanetundi pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntamanetundi pattanam marokati ledu.
0: There is no city.
1: Ayya Bhagavantuda, needi ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: Madbhaktah yatra gayanti tatra tishthami Narada.
0: Narada.
1: Madbhaktah.
0: My devotees.
1: Yatra gayanti.
0: Where they sing in my glory.
1: Tatra tishthami Narada.
0: I install myself, Narada.
1: Yekkada na bhaktulu hrudayamuto ganam chestunta akkada nenu naa yokka pratishtha ayipoyuntanu.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: Kevalam Kailasamu, Vaikuntamu, Swargamu, ivanta branch office addressulu.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: సో ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇస్ గాడ్, హీస్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఏ ద్వారకావాస,
0: వెన్ వి సే
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మధుర.
1: కానీ ఎన్ని ప్రార్థించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండెడ్.
1: అలసిపోయింది.
0: She was tired.
1: Swaramkulanu ralekapoyindi.
0: She lost her tone.
1: He hrudayavasi ani padipoyindi.
0: She fell down saying that, oh God, dwell in the heart. Immediately Krishna manifested.
1: Tirigi konta kalamaina tarvata ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్ వై డిడ్ యూ నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు.
0: You called me saying, oh, they...
1: నేను దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: దో ఐఎమ్ నియర్ యూ టు సే టు అపోల్డ్ ద ట్రూత్ వాట్ యూ సెడ్, ఐ హెడ్ టు గో టు ద్వారకా అండ్ కమ్ బ్యాక్.
1: ఈ ఆ కాలం లోపల హెలికాప్టర్స్, హెలిప్లెయిన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: దోస్ టైమ్స్ దేర్ నో ఏరోప్లేన్ ఆర్ ఎనీ ట్రాన్స్పోర్ట్.
1: కనుక ఇన్నిన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: యూ ప్రేడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: బృందావన విహారీ అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said Vrindavan Vihari,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you said.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యమైపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go. Therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you said,
1: ఉన్నాను అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారీని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండా గిన వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call బృందావన విహారీ, if I don't go to బృందావన, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోట చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగుల దైవం బె దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైన కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవము దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేదే లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize the truth.
1: అప్పుడే మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame that profit or the loss.
1: చైతన్య అనే అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించి కొద్దీ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taanu dushinchukunte tanake tarugutundadi.
0: Even one blames within, it
1: will go. Varaku adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikannu kuda nu adigaru Uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, lokamanta mimmalu vimarsistu untundali.
0: You see, all the entire world is
1: attamamala aagnalu ullanginchi bartanu dikkarinchi meeru krishna krishna ani parigettutunnaru deeniki raatrim pagalainatti oka samayame lekunda pothundali ee vidhanga lokulu mimmalu nindistunnaranna.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: O Uddhava,
0: he said, O Uddhava,
1: kaakulu kustunnayani kokilu tana kaanamunu taanu maanukuntunda?
0: Because the crows crow, the nightingale will not stop.
1: Lokulo kaakulu,
0: the entire society is like crow.
1: Kaakulu ee kaakulu kutalku mem kokiluga undetunte varu mem bhagavantuni yokka chintana chestunnamu.
0: We are the nightingale, we think of God.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: లుకింగ్ ఎట్ ది స్వాన్ ది అదర్ క్రేన్ ఆల్సో స్టార్ట్స్
1: లాఫింగ్. కొంగలు పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏముంటుంది?
0: బికాజ్ ది క్రేన్ లాఫింగ్ ది స్వాన్ విల్ నాట్ సఫర్.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: లుకింగ్ ఎట్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
1: ఏనుగును లెక్క చేస్తుందా?
0: ఎలిఫెంట్ విల్ నాట్ బి మైండ్.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should we be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందింది.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: Itti vidyarthulu yuvakulainatunti varu ee pavitramainatunti gnanaanni taanu kontha varaku sampadinchukovali.
0: Students and the modern youth should acquire that sacred knowledge.
1: Lokulai mana veravaradu.
0: Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: తలలు వేరైనప్పుడు తలంపులు వేరు కావచ్చును.
0: As the heads are different, thoughts are bound to vary.
1: ముండే మతిర్ భిన్న. ఒక్కొక్క తల వేరుగా ఉంటుంది, తలంపులు వేరుగా వస్తుంటాయి.
0: As the heads vary, the thoughts are different.
1: దీనికి మనం ఎందుకు వెర్చాలి?
0: Then why should you have fear?
1: మనం వెర్చకూడదు.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక.
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయమునందు.
0: అవుట్ ఆఫ్ ఇల్యూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్,
1: బలిమి మీద గయ్యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు.
0: వెన్ ద గాడ్ ఆఫ్ డెత్ డ్రాస్ డ్రాగ్స్ యువర్ బాడీ.
1: అయ్యోయోయని ఎవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: వెన్ యు క్రై, హూ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ టువర్డ్స్ ద ఎండ్?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మేఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈస్ గ్రేట్.
1: గర్భధారణ భరింపవలెనుగా.
0: That we have to chant and think of it.
1: నవమాసములు మోసి కనిపించి గన బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువయగునా.
0: Will mother will ever be low because he carries the child for 9 months and delivers
1: him from the child.
0: It is for that reason the name of the mother.
1: కలరు ఈ విధముగానే అన్నిటికి తరుణి నామంబే ముందు.
0: Therefore, for every purpose, it's the name of the
1: mother. ఈ ప్రకృతి.
0: The very woman is the nature.
1: ఈ ప్రకృతి ఈ ధర.
0: This nature is ధర.
1: ఈ ధర యొక్క మార్పే రాధ.
0: The very
1: ధర రాధ.
0: The earth ధర transforms into రాధ.
1: ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతి పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వెన్ వి సే సీతారామ లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వర?
1: మొట్టమొదట ప్రకృతి, తర్వాత పరమాత్మ.
0: ఫస్ట్ నేచర్ అండ్ దెన్ గాడ్.
1: ప్రకృతిని పరమాత్మగా విశ్వసించు.
0: take the nature as God.
1: ఇవి రెండు ఏకమైపోతాయి.
0: Then both become one.
1: కనుక ఈ అంతరార్థాన్ని ప్రబోధించే నిమిత్తమై వేదాంతములు ఇన్ని విధమైనటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: We should get away from the mean feeling.
1: ఇంకా విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give scope for any grief.
1: ఇవి కదిలిపోయే మేఘములే.
0: All are passing.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: Not even one is permanent.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: There's only one that's permanent.
1: అది భగవత్ తత్వము.
0: That is God.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: That is the path of love.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. How should the office bearers of the Sri Satya Sai Seva organization conduct themselves with others? Let's hear from Swami.
2: ముఖ్యంగా మీరు కార్యకర్తలుగా ఉండేటువంటి వారు సరి అయినటువంటి మార్గాన్ని నడుచుకోవాలి. ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. స్పెషల్లీ ది ఆఫీస్ బేరర్స్ మస్ట్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే. కనుక జగత్తును సరైన రీతిగా తీర్చిదిద్దాలనుకుంటే కార్యకర్తలు పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి నిస్వార్థమైనటువంటి భావంలో అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ రియల్ థింగ్స్ ది ఆఫీస్ బేరర్స్ మస్ట్ డెవలప్ ఏ సీక్రెట్ ఫీలింగ్
2: సేవా మార్గమునందు మాత్రము స్వార్థమును ఏమాత్రమును స్వప్రయోజనం ఏమాత్రము కూడా ప్రవేశపెట్టరాదు.
3: ఇన్ ద పార్ట్ ఆఫ్ సర్వీస్ వన్ షుడ్ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఎనీ సెల్ఫిష్నెస్ ఎనీ సెల్ఫిష్ ఎండ్స్.
2: ఇంకా ఆడంబరాలకు మనం ఏమాత్రమో అవకాశం అందించరాదు.
3: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ షో అండ్ ఆస్టెంటేషన్.
2: ఈ ఆడంబరమైన జీవితం అనేటువంటిది కేవలం ఈనాడు జగత్తులంతా కూడా కేవలం మార్పు చేస్తూ ఉంటుండాలి.
3: టుడేస్ వరల్డ్ హ్యాస్ కమ్ టు దిస్ స్టేట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ షో.
2: సంబంధమైన విషయం అన్నింటి ఎందుకు ఈ ఆడంబరం అభివృద్ది అయిపోయింది.
3: ఇన్ ఎవ్రీథింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ లైఫ్ దిస్ షో హ్యాస్ కమ్ టు
2: ఎస్టాబ్లిష్ ఒక ఫ్యాషన్ గా రూపొందింది.
3: ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యాషన్ టుడే.
2: అది దేశానికి హానికరమే కానీ ఇది ఉపయోగకరం కాదు.
3: దిస్ వుడ్ హార్మ్ ది కంట్రీ అండ్ దిస్ వుడ్ నెవర్ హెల్ప్ ది కంట్రీ.
2: నిర్మాణాత్మకంగా ఉండాలనుకున్నప్పుడు నిస్వార్థమైన సేవలో ఉండాలి. ఇది ఆడంబరం దేశమును నిర్మూలం కావిస్తుంది.
3: ఇఫ్ యూ వాంట్ ఓన్లీ టేక్ కన్స్ట్రక్టివ్ వర్క్ యూ మస్ట్ బి సెల్ఫ్లెస్. ఇఫ్ యూఆర్ సెల్ఫిష్ యూఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ది కంట్రీ.
2: కనుక సత్య సాయి సంస్థలన్నీ కూడాను కేవలం నిరాడంబరంగా
3: సత్య సాయి ఆర్గనైజేషన్
2: నిరహంకారంగా
3: ఫ్రీ ఫ్రమ్ ఆల్
2: యోగార్థంగా
3: ఆల్ ఫ్రమ్ సెల్ఫిష్
2: పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకుని
3: ఆల్ ఫ్రమ్ ఈగో ఫుల్ ఆఫ్ లవ్
2: దివ్యమైన త్యాగతత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకొని
3: డెవలపింగ్ ఎ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్
2: సహన సానుభూతులను మనం ఆచరణలో పెట్టాలి.
3: హ్యావింగ్ పేషెన్స్ కంపాషన్
2: అది నిజమైనటువంటి సేవకుడికి తగినటువంటి యొక్క గుణములు.
3: ఓన్లీ దెన్ కెన్ ఎ పర్సన్ బి కాల్డ్ ఎ ట్రూ సర్వెంట్.
2: ఇంతే కాకుండా అధికారాన్ని కూడా మనం చెలాయించరాదు.
3: వీ షుడ్ నాట్ షో ఎనీ పవర్.
2: అధికారము అందరికీ సమానమే.
3: పవర్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఈక్వల్ టు ఆల్.
2: కానీ నీ కర్తవ్యాన్ని నీవు ఒక విధమైనటువంటి ఒక స్థానంలో ఉన్నప్పుడు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: బట్ వెన్ యూఆర్ ఆక్యుపైయింగ్ ఎ పొజిషన్ ఆఫ్ పవర్ ట్రై టు ఫైండ్ అవుట్ వెదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ డన్.
1: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. In this clip, Swami asserted the importance of office bearers conducting themselves in an ideal way by developing a sacred feeling. Swami said that in the path of service, the office bearers should not aspire to have any selfishness or any selfish motives.

రమ్యహమ్యంబులా రమయించు రాజ చంద్రముడునైనా రణరంగముందు ప్రణా

0: కలరుం ఈనాడు భారతపు వినియందు ఉండి ఫలమేమి అనుదినందును జరిగేది ఆత్మనాదం ఆలకింపంగా నేర్వరో ఆయునారా ఉండి ఫలమేమి అనుదినం ఆత్మనాదం ఆలకింపంగా నేర్వరో ఆయునారా ఆలకింపంగా నేర్వరో
1: There are people in this sacred land who can make the inert dull stones also dance in full of awareness. There are people in the battlefield who will play with the heads of the enemies, just jump like balls. There are people who can rule this country with all the efficiency in the field of administration. What is the use? We do not listen to the cries and the miseries of the forlorn. We have to learn to hear their misery and sorrow.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Jagatantai kudumu premachetane nindibadi untunnadi.
1: The whole universe is full of love.
0: Premane dhanamu.
1: Love is wealth.
0: Premane dharmamu.
1: Love is righteousness.
0: Premane satyamu.
1: Love is truth.
0: Jagatanta ikudunu prema payane aadharapadi untunnadi.
1: The whole universe depends on this love.
0: Itti prema tattvanni manavudu gurtinchukonaleka.
1: Man is not able to know the nature of love.
0: Jagattu yokka chanikamainatvanti yokka vishayavasanlakai praakulaadi pavitramaina divyamainatvanti yokka premanu విస్మరిస్తూ ఉన్నాడు.
1: He is carried away by the whims and the fancies of the momentary transient ways of the world and forgets that eternal divinity.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: స్వార్థము పెరిగినది, పరార్థము తరిగినది.
1: Selfishness is rampant and ever increasing while spirituality is on the decline.
0: సంకుచిత భావములు పెరిగినవి, విశాల భావములు తరిగినవి.
1: The narrow-mindedness is increasing, while the broad-mindedness is on the decline.
0: Asalu periginavi, asayalu tariginavi.
1: Desires are increasing, but the ideals are on the decline.
0: Manavattamu kevalamu, swarthamu sapriyojanamu chetane, jeevitamunu nadupchukuntunnadi.
1: The human life is spent throughout in selfishness and self-interest.
0: Prachina maharshulu,
1: the ancient rishis,
0: త్యాగములకే పట్టము కట్టుతూ వచ్చారు.
1: దే హావ్ కరోనేటెడ్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ధర్మమునే అందలమెక్కించారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ రైచియస్నెస్ దట్ ఈస్ డెకొరేటెడ్.
0: త్యాగమునకే కిరీటం ధరించారు.
1: ఇట్ ఈస్ ద సాక్రిఫైస్ దట్ హాస్ బీన్ పుట్ ఆన్.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: అండ్ దే హావ్ వెల్కమ్డ్ దట్ సాక్రిఫైస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి భారతదేశమునందు ఈనాడు ఈ యొక్క దివ్యమైన భావములను మరచిపోయినాం.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ విచ్ ఇస్ డివైన్ The divinity is forgotten.
0: Kanukane prati dinamu kudanu aneka vidhamulainatvanti yokka avasthalato kulli kumili kulipothunnadi ee jagattu.
1: It is for this reason the whole world is full of problems, agitations and tensions.
0: Premalainatvanti hrudayamu kevalam preta bhoomiye.
1: In fact the heart of the rest of love is a barren land.
0: Ee prema పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిది.
1: ఇట్ ఈస్ ద లవ్ దట్ ప్రూవ్స్ అండ్ డెమోన్స్ట్రేట్స్ ద సీక్రెట్ డివినిటీ.
0: సర్వత్రా నిండి ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటియే.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ ఇస్ పర్వేసివ్ ఆల్ ఓవర్.
0: ప్రేమనే ప్రతి మానవుని కూడా ఏకత్వంగా నిరూపింపజేస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ యూనిఫైస్ మ్యాన్ కైండ్.
0: మానవుని ఎందున్నటువంటి దివ్యత్వము, మానవుని ఎందున్నటువంటి స్వార్థ స్వరూపములు ఏనాడు దివ్యభావంగా మారుతుందో ఆనాడే ఈ ఏకత్వమనే ప్రేమము ప్రకాశిస్తుంది.
1: దట్ డే ది సెల్ఫిష్నెస్ ఇస్ గివెన్ అప్. దట్ డే వెన్ వీ అవేకన్ కిండల్ ద లేటెంట్ డివినిటీ దేర్ విల్ బి యూనిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను హృదయములో ప్రేమను నింపుకోవాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము
2: ప్రేమ ప్రేమతో సంధింప నీ మమగును.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్, దేర్ షుడ్ బి కనెక్షన్ లవ్ టు లవ్ ఓన్లీ.

0: పొందంగ అర్హుడగును.
1: When once he strengthens his love, he'll be eligible to enjoy the state of non-dualism.
2: ఈ ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించి వర్తించటము ఈనాటి అత్యవసరము.
1: It's most essential today that everyone should know the spirit and the nature of love and conduct one himself.
2: ఈ ప్రేమ సుముఖుని యందును దుర్ముఖుని యందు కూడాను.
1: At all periods of time, positive and negative, love should be there.
2: Vanamanandunu, bhavanamanandunu.
1: It's in the forest or in a mansion.
2: Kevalamu, pragamanandunu, viragamanandunu.
1: Both in times of attachment and detachment.
2: Batayandunu, matayandunu.
1: Both in our behavior, conduct and in our word.
2: Madiyandunu, gadiyandunu.
1: In the mind and also in our dwelling place.
2: Ragamanandunu, viragamanandunu.
1: Both in times of bondage and liberation.
2: Sarvatra vyapinchinatvanti prema okkatiye.
1: It's the love that is pervasive everywhere.
2: Ee satyanni prati manavudu kodanu gurtinchukolekapothunnadu.
1: This truth is not recognized by everyone.
2: Kanukane ee naadu manavu penchukovalasinatvantidi. ఈ జగత్తులో చెలరేగినటువంటి ఒక దుర్మార్గమును దూరము గావించడానికి ప్రేమ ఒక్కటియే ప్రధానమైన అస్త్రం.
1: In order to drive out the wicked mindedness and the wicked activity, it is only this weapon of love which will be the solution to the present day problems.
2: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనం పొందే నిమిత్తమై మనం సరియైనటువంటి ఒక మార్గాన్ని అనుసరించలేకపోతున్నాం.
1: In order to experience this divine love, we are not proceeding along the right path.
2: Premane deeniki vittanamu.
1: Love is the seed.
2: Premane deeniki amshamulu.
1: And is the love that branches.
2: Premane deeniki prasangamulu.
1: And it is only this love that branches off repeatedly.
2: Premane deeni pushpamulu.
1: Love is the flower.
2: Premane deeni phalam kudanu.
1: And it is the very love that is the fruit.
2: Prema phalam nimittamai, prema phalam nimittamai. ఈ ప్రేమనే మనం అనుభవించాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్, వి హావ్ టు ట్రావెల్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
2: ప్రేమ అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు కూడాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో వాట్ లవ్ ఈజ్.
2: కానీ ఈనాటి మానవుడు,
1: బట్ మ్యాన్ టుడే,
2: ఆర్థిక నిమిత్తమై,
1: ఫర్ ఫైనాన్షియల్ గెయిన్,
2: అర్థము, కేవలము అధికారము, ఈ రెండింటి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ టుడే స్ట్రగ్లింగ్ ఫర్ మనీ అండ్ పొజిషన్.
2: అర్థము అధికారము రెండు ఉండవలసినటువంటిది.
1: మనీ అండ్ పొజిషన్ ఆర్ నో డౌట్ ఆర్ నీడ్.
2: కానీ వీటికి కూడా కొంత పరిమితం ఉండాలి.
1: బట్ ఇట్ అండర్ సర్టన్ లిమిట్స్.
2: శస్త్రశ్రమణము గావించవలసినటువంటి సముద్రుడు తన పరిమితులను మీరినప్పుడు తనకు ఒక విధమైనటువంటి అపకీర్తిని పాలవుతాడు.
1: ఈవెన్ ది మైటీ ఓషన్, ఇఫ్ ఇట్ క్రాసెస్ ఇట్స్ లిమిట్స్, would be put to disrepute and defame.
2: అమృతమైనటువంటి ఈ యొక్క దేహమునకు మనస్సునకు పుష్టిని సంతృష్టిని అందించేటువంటి ఆహారం కూడాను మితముగా భుజించినప్పుడే ఈ దేహము పరిపూర్ణమైనటువంటి యొక్క బలమును పొందుతుంది.
1: This body and the mind, which are so important, should necessarily partake food under certain limits, or else it would suffer.
2: ఇది అమితమైనప్పుడు అనారోగ్యమునకు గురి చేసి అజీర్ణ వ్యాధులు కలిపిస్తుంది.
1: When once we eat excess, we'll suffer from indigestion and sickness.
2: మానవుడు తాంబూలము ధరిస్తుంటాడు.
1: And one takes this pan.
2: కానీ ఈ తాంబూలమునకు ప్రధానమైనటువంటిది చున్నమే.
1: For this pan, it is the lime chunnam that is needed.
2: ఇది లేకపోతే ఇది తాంబూలము కానేరదు.
1: Without this lime, it cannot be the pan.
2: కానీ చున్నమును అధికంగా మనం ఉపయోగించుకున్నప్పుడు నాలుక పొక్కిపోతుంది.
1: But if we take lime more and more, naturally you don't be comfortable.
2: కనుక దేనినైనను ఒక పరిమితంలో మనము ఉపయోగించుకోవాలి.
1: Therefore everything has got to be used under certain limits.
2: ఈ జగత్తులో దృశ్య కల్పితమైనటువంటి ఒక ఈ ప్రభావంలో ప్రతి దానికి కూడా ఒక పరిమితం అది.
1: In this apparent transient world, everything is under certain limits.
2: ప్రేమకు మాత్రము పరిమితము లేదు.
1: But the love is limitless.
2: అనిర్వచనీయం ప్రేమ.
1: It is indefinable.
2: ఈ ప్రేమ యొక్క తత్వమును నారదుడు కూడా అనేకముగా వర్ణిస్తూ వచ్చాడు.
1: నారద ఆల్సో నరేటెడ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ ఇన్ మిరియడ్ వేస్.
2: కనుక ప్రేమ ప్రవాహం అనేటువంటిది ప్రతి మానవునకును ప్రాణమును అందించేటువంటి యొక్క జలమే.
1: Therefore, it is the flow of love which gives the essence to our life.
2: ఈ ప్రేమను పొందాలంటే మానవుడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి?
1: In order to acquire this love, what way we should proceed?
2: కేవలము జప జప ధ్యానముల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You cannot possess it through meditation
2: or penance. ప్రాప్తించేటువంటిది కాదు.
1: Nor can you get it by going through the sacred text.
2: భగవంతుడు వేదమునందు లేదు.
1: God is not present in
2: Veda. భగవంతుడు పురాణమునందు లేడు.
1: Nor in epics.
2: భగవంతుడు ధ్యానమునందు లేడు.
1: Nor in meditation.
2: భగవంతుడు జపమునందు లేడు.
1: Not in
2: penance. భగవంతుడు తన హృదయమునందే ఉన్నాడు.
1: God dwells in one's own heart.
2: అట్టి హృదయం వైపున మనసును మరల్చాలి.
1: Therefore we have to direct our mind towards the heart.
2: ఈ నోరును మూయించాలి. హృదయాన్ని తెరిపించాలి.
1: We have to shut our mouth and open our heart today.
2: అప్పుడే ఈ ఆనందం అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only we will enjoy the state of bliss.
2: అయితే మనము ఈ సులభమైన మార్గములో ఈ ప్రేమను పొందేటువంటి అవకాశం ఏమిటి? ప్రేమనే తన స్వరూపమైనప్పుడు ఇంకా పొందే అవకాశం ఏమిటి?
1: When you are a very embodiment of love, how is that you want to acquire it? How is that you want to possess it?
2: కానీ ప్రేమను పొందే నిమిత్తమై అనేక మంది ధ్యానమును జపమును యోగమును పూనుకుంటుంటారు.
1: In order to earn this love, some resort to meditation and penance.
2: అనేక గ్రంథములను పఠిస్తుంటారు.
1: They go through several texts.
2: పారాయణం చేస్తుంటారు.
1: They read repeatedly.
2: కానీ ఇవన్నీ కూడా కేవలము ధరించిన నగల వంటివే కాని ఇది ఆత్మస్వరూపాన్ని నిరూపించేటువంటి మార్గములు కాదు.
1: They all amount to the jewelry put on, but not the original creativity.
2: ఇది కేవలము పాండిత్యం అనేటువంటి ఒక నగ.
1: స్కాలర్షిప్ ఈజ్ అడ్ ఆర్నమెంట్.
2: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించడము ఒక నగ.
1: గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ ఈజ్ అ జ్యువెల్.
2: ఇవి బాహ్యమైనటువంటి అందమును మాత్రమే మనకు అందిస్తుంది కానీ అంతర్ ఆనందమును మాత్రము చేకూర్చవు.
1: దే గివ్ యూ ఎక్స్టర్నల్ బ్యూటీ బట్ నాట్ ఇంటర్నల్ బ్యూటీ.
2: కనుక అంతర్ ఆనందమును పొందవలనున్నాయి. అంతర్రూపమైనటువంటి ఒక ప్రేమ ఒక్కటి మాత్రమే దీనికి ప్రధానమైనటువంటి సూత్రము.
1: The internal state of bliss is possible only through the path of love.
2: ఈనాడు ప్రేమ అనేటువంటిది పూర్తి నిర్మూలమైపోయినది.
1: Today love is totally missing.
2: ఈ ప్రేమ ఉండవలసినటువంటి స్థానములో ద్వేషం ప్రవేశించినది.
1: In the place of truth there is hatred today.
2: ఈ సత్యము ఉండవలసినటువంటి స్థానములో స్వార్థము ఏర్పడినటువంటిది.
1: In the place of truth there is selfishness.
2: ఈ యొక్క దయ ఉండవలసినటువంటి స్థానములో కేవలము నిరుపయోగమైనటువంటి ఒక అసూయ ప్రారంభమైనది.
1: ఇన్ ద ప్లేస్ ఆఫ్ కంపాషన్ ది యూస్లెస్ జెలసీ హస్ టేకెన్ ఇట్స్ ప్లేస్.
2: కనుకనే ఏ ఏ గుణములు ఏ ఏ స్థానంలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉండాలో ఆ స్థానంలో ఉండినప్పుడే మానవుని యొక్క జీవితము సుక్షేమంగా ఉంటుంది.
1: వెన్ దీస్ క్వాలిటీస్ అండ్ ది డివైన్ నోబుల్ వర్చ్యూస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్రాపర్ పొజిషన్స్ అవర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
2: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మానవుని యొక్క జీవితమును ప్రేమమయంగా మార్చుకోవాలి.
1: Human life should be one of love.
2: ee premamayamainatvanti jeevithamulo manavudu pondaleniti sukhame undadu.
1: If you have this love, there's nothing that's impossible for you.
2: Sarva sampadanu kudunu prema chetane manaku praptisthayi.
1: You can certainly get all forms of wealth.
2: Sarva adhikaramulu kudunu prema chetane manaku labhyam avutayi.
1: You also attain positions by
2: love. Sarva vijayamulu kudunu premane varistuntayi.
1: And is the love that triumphs.
2: Aithe ee prema ettidi.
1: What sort of love then?
2: Kevalam bhagavantuni praptinche samayamlo మనము భగవంతునికి సర్వార్పితమైన భావంతో మనం ప్రార్థించాలి.
1: యాజ్ వి ప్రే టు గాడ్ వి షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ టోటల్ సరెండర్.
2: కానీ ఈ అర్పిత భావం ఈనాడు లేదు.
1: టుడే దట్ స్పిరిట్ ఆఫ్ సరెండర్ ఈజ్ లాకింగ్.
2: భగవంతుడు కావాలని ఆశ ఉంటే,
1: ఇఫ్ యూ వాంట్ గాడ్,
2: భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ఆకలి మీకు ఎందు ఉంటే,
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూర్ రియల్లీ స్పిరిచువల్లీ హంగ్రీ,
2: భగవంతుని యొక్క ఆనందం గౌరవాలనేటువంటి దప్పి మీలో ఉంటే,
1: ఇఫ్ యూర్ రియల్లీ థర్స్డే ఆఫ్ స్పిరిచువాలిటీ,
2: నిజముగా ఈ ప్రేమను ప్రయాణం చేయించండి.
1: సీ దట్ యూ ట్రావెల్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
2: ఈ ఆకలి మీకు లేదు.
1: ఇన్ఫాక్ట్ యువర్
2: ఈ దాహము మీకు లేదు.
1: యువర్ నాట్ థర్స్టీ.
2: ఈ కోరిక మీకు లేదు.
1: యూ డోంట్ హావ్ దట్ డిజైర్.
2: కోరుచున్నారు మాత్రమే కానీ దానిని అనుభవించడానికి తగినటువంటి ఆదర్శాలు మీరు పట్టుకోవటం లేదు.
1: సింప్లీ యూ ఎస్పైర్ ఫార్ బట్ యూ డోంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్ట్రాంగ్లీ.
2: మీరు కావాలి అని అనుకున్నంత మాత్రం మన దాహం తీరదు.
1: By merely desiring for water, your thirst is not quenched.
2: ఆ యొక్క జలమును మన అస్తమనందించుకోవాలి.
1: In fact, you should have water on hand.
2: దానిని గోరినప్పుడే మన దాహం తీరుతుంది.
1: When you drink that water, your thirst will be quenched.
2: నిజముగా మీకు ఆధ్యాత్మిక ఆకలే ఉంటుంటే అది ఆకలి మీరు భావిస్తూ ఉంటే భగవంతుని ప్రేమను మీరు పొందడానికి ప్రయత్నించండి.
1: Truly speaking, if you are spiritually hungry, you should strive hard to earn His grace.
2: ఈ దాహము తీరుతుంది, ఈ ఆవేదన తీరుతుంది.
1: Your hunger will be satiated.
2: కానీ అట్టుకాక సోమరి వైపోయి భగవంతుడా నాకు ఆనందాన్ని అందించు, నా ఆకలి తీర్చు, నా దాహము తీర్చు అని ప్రార్థించినంత మాత్రం ఇవి సఫలం కానేరవు.
1: On the other hand, if you remain lazy but still aspire for bliss and see that your hunger is satiated, it is impossible.
2: హృదయం నుండి నింపుకుని పరాక్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని నీవు ఆశించినంత మాత్రమున అది మీకు ప్రాప్తించదు.
1: Filling your heart full of selfishness, you cannot have spiritual pursuit or end.
2: కనుక ఈనాడు మనము కోరవలసినటువంటిది ప్రేమ అనే.
1: So what we should desire is love today.
2: ఈ ప్రేమకు రూపం లేదు.
1: Love has no form.
2: ఈ ప్రేమ అనిర్వచనీయమైనటువంటిది.
1: It is indefinable.
2: అవాంగ్మాత్రగోచరమైనటువంటిది.
1: It is beyond description.
2: ఇది అనుభూతికి మాత్రమే లభ్యమయ్యేటువంటిది.
1: You can only experience love.
2: ఈ ఎంత సమీపింతువో అంత ఆనందాన్ని, అంత ఆహారాన్ని నీవు అందుకోగలవు.
1: Closer and closer you are to this love, your hunger will be appeased and satiated.
2: ఈనాటు లోకంలో ఉండేటువంటి అవస్థలకు మూల కారణము ఈ ప్రేమ లేకపోవటమే.
1: The present day troubles and problems in the world is because of the absence of love.
2: అయితే ప్రేమ ఉన్నది.
1: Yes, there is love.
2: శారీరక సంబంధమైన స్వార్థపరమైనటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: The love that is present today is limited to the body and selfishness.
2: ఈనాడు దేహాత్మ భావమును మాత్రమే ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావమును ఆశించటం లేదు.
1: టుడే వీ హ్యావ్ ఓన్లీ బాడీ ఫీలింగ్ బట్ వీ డోంట్ హ్యావ్ డివైన్ థాట్.
2: ఉపాధిని మాత్రమే మనం విశ్వసిస్తున్నామే కానీ ఉపాధికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించటం లేదు.
1: వీ గో బై ద వెస్చర్ ద బాడీ వీ హ్యావ్ పుట్ ఆన్ బట్ వీ ఫర్గెట్
2: ఆధారం లేనిటువంటి ఆధేయమును ఆశ్రయించి ప్రయోజనం ఏమిటి.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ ది ఫౌండేషన్ బట్ వీ గో బై ద ఫా బిల్ట్ ఆన్ దాట్.
2: కనుక నేను అన్నింటికి నీ ఆధారము, అన్నింటికి నీ ప్రధానము, ప్రతిదానికి ప్రమాణం కూడాను ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: ద ఫండమెంటల్ ద మెయిన్ ఫౌండేషన్ ఈజ్ ద లవ్.
2: కనుక ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంత్యమవుతుంది?
1: వేర్ ఈజ్ దిస్ బాన్, వేర్ డస్ ఇట్ ఎండ్?
2: ఇది దాసోహం దాసోహం దాసోహం అక్కడ నుంచి ప్రారంభమై సోహం సోహం సోహం అనేటువంటి దాంతో ఈ ప్రేమ అంత్యమవుతుంది.
1: Love begins from the point of servitude and ends in total identification with the
2: Spirit.
1: Without the spirit of servitude, you cannot experience the divinity.
2: Sohame prema.
1: That soham is a
2: soham. Ah, soham anetundi atman deni.
1: In fact, I am that atma.
2: ఆత్మనే ప్రేమ.
1: దట్ ఆత్మ ఇస్ లవ్.
2: ఆత్మనే బ్రహ్మ.
1: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
2: ఆత్మనే సత్యము.
1: దట్ ఆత్మ ఇస్
2: ఆత్మనే ధర్మము.
1: దట్ ఆత్మ ఇస్ రైట్‌నెస్.
2: ఆత్మనే పరం ప్రపత్తి అనేటువంటి ప్రేమతత్వము.
1: అండ్ ఇట్ ఈస్ సేమ్ ఆత్మ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
2: ఈ భూలోకమునందు ధర్మ ఆత్మక మమోక్షం అనేటువంటి నాలుగు పురుషార్థములు ఉన్నాయి.
1: On earth, there are four primary objectives in life.
2: కానీ ఈ నాలుగింటి అందే మానవుడు జీవితాన్ని గడుపుతున్నాడే కానీ ఐదవ పురుషార్థమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: Man spends all his lifetime centering around these four objectives.
2: ఐదవ పురుషార్థమైనటువంటి యొక్క పరమ ప్రేమను మనం పొందినప్పుడే ఈ జగత్తంతా ఇక్కడను నిత్య కళ్యాణంగా ఉంటుంది.
1: The fifth objective of human life is supreme state of love.
2: ద్వేషమే దానికి అవకాశమే లేదు.
1: With love there is no scope for any hatred.
2: Prema unna chota asuyaku e matramu aaspadam ledu.
1: Where there is love there is no envy.
2: Ee durgunamulu duralochanalu duschintalaku ee prema yandu sthaname ledu.
1: For all wicked acts and bad thinking, bad thoughts, bad sentiments cannot be entertained.
2: Duralochanalu duschintalu unte veetini chusi prema parigetti potundi.
1: When once they are present the love will run away from there.
2: Kanuka idi oke cheru kaani రెండు కూర్చోవడానికి వీలు కానటువంటిది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ చైర్ దట్ వుడ్ అలౌ వన్ టు సిట్.
2: హృదయం ఒక్కటే.
1: హ్యూమన్ హార్ట్ ఈజ్
2: వన్. హృదయం నందు ప్రేమ మాత్రమే కూర్చున్నప్పుడు ఇంకా ఏ గుణమును కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు.
1: వెన్ వన్స్ లవ్ ఈజ్ సీటెడ్ ఓవర్ దేర్ ద అదర్ క్వాలిటీస్ కెనాట్ గో.
2: ఇది హృదయము సుస్థిరమైనటువంటిది.
1: దేర్ఫోర్ హార్ట్ ఈజ్
2: సుస్థిరమైనటువంటిది.
1: టెండర్.
2: ఇది కేవలం నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్ లెస్.
2: నిర్మలమైనటువంటిది.
1: ప్యూర్.
2: ఇట్టి ప్రేమ అనేటువంటి హృదయాన్ని ఈనాటి మానవుడు దీనిని మ్యూజికల్ చైర్ గా మార్చుకుంటున్నాడు.
1: బట్ హార్ట్ విచ్ ఇస్ సెంటర్ ఆఫ్ లవ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎ మ్యూజికల్ చైర్.
2: ఈనాడు ఒక స్వామి, రేపు మరొక స్వామి, మొన్నాడు ఇంకొక స్వామి, రేపు ఒక జపము, మొన్నాడు ఒక జపము, ఈ విధంగా మనం మారుస్తూ ఉంటుంటే ఈ స్థిరమైనటువంటి యొక్క హృదయతత్వము మనం ఏ రీతిగా పెంచడానికి వీలవుతుంది?
1: ఇఫ్ యు గో ఆన్ చేంజింగ్ స్వామి, వన్ స్వామి టుడే, అనదర్ స్వామి టుమారో, రిపీట్ వన్ నేమ్, థింక్ ఆఫ్ అనదర్ నేమ్ టుమారో,
2: ఒక్క బాట
1: వన్ వర్డ్ అండ్ వన్ పాత్.
2: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు హృదయాన్ని మాత్రము సింగిల్ చేరిగా మనం విశ్వసించాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ కన్సిడర్ అవర్ హార్ట్.
2: మానవుడికి ఎందుకు ఈ రోగములు, ఈ రాగములు కలుగుతున్నాయి?
1: వై డు వి సఫర్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్?
2: కేవలం భౌతికమైనటువంటి వాంఛలు పెరిగిపోవటం చేతనే.
1: Because of physical desires that increase day by day.
2: ఈనాడు వాంఛలనేటువంటి దానికి ఒక అర్థమే లేనటువంటి రీతిగా ఉంటుంది.
1: Today we have meaningless desires.
2: తన నిమిత్తమే తాను ప్రార్థిస్తున్నాడే కాని ప్రపంచ నిమిత్తమే ఏమాత్రం కూడా ప్రార్థించడం లేదు.
1: హీ ప్రేస్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ బట్ హీ డజంట్ ప్రే ఫర్ ద వరల్డ్.
2: సమాజం చాలా ప్రధానమైనటువంటిది.
1: సొసైటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: దేశం చాలా ముఖ్యమైనటువంటిది.
1: కంట్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: సమాజం యొక్క సంక్షేమాన్ని గుర్తించి ప్రపంచంలో మనం వర్తించాలి.
1: వి హావ్ టు కండక్ట్ అవర్ సెల్స్ కీపింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
2: కానీ ఈ సమాజమే లేకపోతే వ్యక్తి ఏమాత్రం కూడా రాణించడు.
1: వితౌట్ సొసైటీ ది ఇండివిజువల్ కెనాట్ ప్రాస్పర్.
2: ఆ వ్యక్తి ఎవరు?
1: హూ ఇస్ దట్ ఇండివిజువల్?
2: ఆ వ్యక్తి అందున్నటువంటి శక్తి ప్రేమనే.
1: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ జగత్
2: అన్నింటిని కూడా ఏకంగా చేస్తుంది.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ లవ్ దట్ యూనిఫైస్ ద వరల్డ్.
2: ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ థౌజండ్స్ అసెంబ్లీ?
2: దీనికి మూల కారణము
1: ఇట్ ఈస్ ద లవ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
2: ఈ ప్రేమనే లేక మీరు ఇంత దూరం రావడానికి వీలు లేదు.
1: Without this love, you would not have been here.
2: ఈ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
1: What sort of love?
2: ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమగా ఉంటుండాలి.
1: It is give and take by way.
2: భగవంతుని ప్రేమను పుచ్చుకోవాలి.
1: You have to receive divine love.
2: ఈ ప్రేమను ఇచ్చుకోవాలి.
1: And you have to offer your love.
2: అయితే రెండు చేరి ఏక ప్రేమని, ఒకే ప్రేమని.
1: However, both are one.
2: భగవంతుని యొక్క ప్రేమని మీ శరీరం నందు ప్రతిబింబం గాని కనిపిస్తుంటుండాలి.
1: The divine love appears as a reflection in your body.
2: పరిగణించుకొని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. సనాతనుడైనటువంటి భగవంతుని యొక్క ప్రేమతత్వము సర్వభూతములు ఎందుకు ప్రతిబింబించుంటుండాలి.
1: ద లవ్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ ఎటర్నల్ డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీవన్ యాజ్ ఇట్స్ రిఫ్లెక్షన్.
2: కానీ ఈ ప్రేమను దుర్వినియోగపరచుకోవడానికి కాదు ఇచ్చిండేది.
1: ద లవ్ ఇస్ గిఫ్టెడ్ నాట్ టు మిస్యూజ్.
2: సద్వినియోగం గావించు.
1: లెట్ మేక్ ప్రాపర్ యూజ్.
2: హృదయంలో నింపుకో.
1: ఫిల్ ఇట్ అప్ ఇన్ యువర్ హార్ట్.
2: పంచు.
1: షేర్ ఇట్.
2: దేశాన్ని ఆనందపరచు.
1: అండ్ మేక్ దిస్ కంట్రీ హ్యాపీ.
2: ఇది ఈ ప్రేమ యొక్క ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లవ్.
2: కానీ ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ట్రూ లవ్.
2: సంకుచితమైనటువంటి ప్రేమగా మనం భావిస్తున్నాము.
1: వీ టేక్ ఇట్ ఇన్ ద నారో సెన్స్.
2: ప్రాచీన కాలం నుండి కూడా మన భారతీయ మహర్షులు దీనిని స్వాగతం చేస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద నోబుల్ సియర్స్ అండ్ సెయింట్స్ వెల్కమ్
2: అనిర్వచనీయం ప్రేమ అనుబోధిస్తూ వచ్చారు.
1: దే థాట్ దట్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ డెఫినిషన్స్.
2: ఎల్లబ్ధ పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి, ప్రేమో భవతి అన్నారు నారదుడు. అన్నింటికి నీ ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ ద మెయిన్ కాజ్.
2: ఏ పదార్థమును మనం చేసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు చక్కెర అనేటువంటి ఒక కామన్ మ్యాటర్ ఉండినప్పుడే ఆ పదార్థంలో తీపి మనకు గోచరిస్తుంది.
1: యు మే ప్రిపేర్ ఎనీ నంబర్ ఆఫ్ స్వీట్స్ బట్ ద షుగర్ ఈస్ కామన్.
2: కానీ ఈ చక్కెరే లేకపోతే మైసూర్ పాకు లేదు, గులాబ్ జామ్ లేదు, బర్ఫీ లేదు, జిలేబీ లేదు, ఏమీ లేదు.
1: Without sugar you cannot have Mysore Pak, Jalebi or any sweet.
2: అదే రీతిగానే నైతికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము అన్నింటి ఎందుకు ఈ ప్రేమ అనేటువంటి ఒక చక్కెర చేరినప్పుడే దీనికి తగినటువంటి విలువ వస్తుంది.
1: Likewise, love should necessarily join social, ethical, spiritual, scientific, technological aspects of life.
2: కనుక నీ ప్రేమ నీ హృదయం నందు నిండి ఉంటుండాలి.
1: Therefore, love is present in your heart.
2: నిన్న ప్రేమను నీ వదులుకుంటున్నావు.
1: You give up that love.
2: చక్కెర ప్రవాహించేటువంటి గంగగా ఉంటున్నప్పటికీ నీవు కేవలం మంచు బిందువులకై నీవు ఆశపడుతున్నావు.
1: When love flows incessantly like Ganges, you are after drop.
2: ఈ దాహాన్ని ఇచ్చేటువంటిది ఈ గంగా ప్రవాహమే కాని ఈ మంచు బిందువు కాదు.
1: It is only this Ganges water that would quench your thirst, not this droplet.
2: ప్రతి మానవుని ఎందుకును కణమునందును అణువునందుకును ప్రసరించేటువంటిది ప్రేమ ప్రవాహమే.
1: It is the flow of love that you find percolating through every
2: atom.
1: It is the love that is present in every atom.
2: అణుచేతనే బ్రహ్మాండంగా రూపొందింపజేస్తున్నాము.
1: It is this atom that becomes matter all over the
2: universe. అణు లేకపోతే బ్రహ్మాండమే లేదు.
1: Without this atom there is no matter.
2: కనుక ఆ అణు స్వరూపమైనటువంటిది భగవత్ ప్రేమ.
1: Therefore divine love is present as an atomic principle.
2: మాత్రమే కాదు.
1: Not merely an
2: atom. అణు రణీయాన్ మహతో మహీయాన్ మహత్తునందు మహత్తుగా ఉంటుండాలి, అణువునందు అణువుగానే ఉంటుండాలి.
1: God is present in the microcosm and the macrocosm as well.
2: కనుక మన ఎందుండినటువంటి ప్రేమతత్వాన్ని మనం ఇంకొక చోటకు పోయి సంపాదించుకోనక్కర్లేదు.
1: Therefore the love which is latent inherent in you
2: not
1: been out after outside.
2: ఉద్యోగం చేతను వ్యాపారం చేతను ధనమును ప్రోగు చేసుకుంటున్నాడు.
1: He amasses wealth by undertaking an employment or a job.
2: అదే విధంగానే నిజంగా మానవుడు ఆనందాన్ని పొందవలంటే ఈ యొక్క ప్రేమ చేతనే ఈ ప్రేమ ధనాన్ని మనం పెంచుకోవాలి.
1: In order to grow in the spirit of bliss, you have to improve this property of love.
2: నీవు అనేక విధములైనటువంటి ఈ యొక్క ప్రేమ తత్వాన్ని నీ సత్యతత్వాన్ని నీ ధర్మతత్వాన్ని నీవు కేవలం ఒక కంపెనీలో నీవు పెట్టుకుంటున్నావు.
1: In fact, you have invested this noble property of love, which is all true.
2: Insurance company loan you have taken now.
1: You have invested it in insurance company.
2: Some other company loan you
1: have taken now. Invested
2: company loan you have taken now.
1: Some other company.
2: But these companies are not any system any kind of kadu.
1: None of these companies are ever permanent.
2: Company service loan any kind of ka. Bhagwat prema any kind of company loan you give nimpu.
1: Therefore, deposit in the divine love once for all.
2: Nee deposit ekkadiki podu.
1: Your deposit will last forever.
2: Your deposit ku double double double double ga perigipothuntunta.
1: For your deposit you'll get double and double and double interest.
2: కనుకనే నీవు పెట్టవలసినటువంటి బ్యాంక్ ను నీ హృదయమైనటువంటి ప్రేమ బ్యాంక్ లో నీవు పెట్టాలి.
1: దేర్ఫోర్ యువర్ హార్ట్ ఇస్ ద బ్యాంక్ వేర్ ద లవ్ హస్ టు బి డిపాజిటెడ్.
2: ఈ ప్రేమ బ్యాంక్ లో లేకుండా అస్థిరమైనటువంటివి అనాశ అశాశ్వతమైనటువంటివి ఇలాంటి బ్యాంకుల్లో పెట్టడం చేత బ్యాంకులో ఏనాడైనా కూడా నిర్మూలమైపోతుంది.
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ డిపాజిట్ ఎల్స్వేర్ యువర్ బౌండ్
2: ప్రేమ అనేటువంటి హృదయంలో ఈ యొక్క దొంగతనం చేయడానికి వీలు కాదు.
1: నన్ కెన్ స్టీల్ లవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ ఇంపాసిబుల్.
2: ఇన్సూరెన్స్ చేయటం లోపల మన ఇన్సూర్ అది షూర్.
1: And once you pay the premium in insurance,
2: కానీ ప్రతి ఒక్క బ్యాంకులో ఇన్సూర్ చేస్తున్నారు.
1: On the other hand, you ensure and insure in your
2: life. Insure. Lopalane neeku satyam enpatidi sure ga untundadi shashtanga untundadi.
1: What is surety here? Insure is insurance.
2: Bahya bankulu kaadu manaku.
1: Not the outer banks.
2: Manam ee yokka premanu ekkada manam nimpukovali? Ee bankulo kattukovali?
1: In which bank should we deposit love?
2: Hrudayamu aneetuvanti bankulo kattukunte deeniki tarapulu levu, beegamulu levu, watchman leru.
1: If you deposit this love in the bank of your heart, it has no boss, no watchman, no key.
2: నిత్యమై కదలక మెదలక ఉంటుంటారు.
1: Because it's eternal, permanent, it doesn't change or go out.
2: అమృత స్వరూపము అన్నారు.
1: That is immortal.
2: ఈ అమృత స్వరూపం కంటే అధికమైనటువంటిది ప్రేమ స్వరూపము.
1: Love is beyond this.
2: అమృతము అమృతము అమృతం అని మేము భావిస్తున్నాము.
1: We go by nectar amrita.
2: ఈ అమృతము ప్రాకృతమైనటువంటి జీవితానికి సార్థకంగా ఇస్తుంది.
1: దిస్ ఇస్ నెసెసరీ ఫర్ దిస్ మండేన్ వరల్డ్.
2: కానీ ప్రాప్తమైనటువంటి జిహ్వకు ఇది కొంత రుచిని కలిగిస్తుంది.
1: సడన్లీ యుల్ రిలిష్
2: అని హృదయానికే రుచి కలిగించేటువంటిది ఈ ప్రేమామృతము.
1: దట్ విచ్ అపీల్స్ టు యువర్ హార్ట్ ఈజ్ ద నెక్టర్ ఆఫ్ లవ్.
2: కనుకనే ఈనాటి ఈ ప్రేమామృతం కోరడానికి ప్రతి మానవుడు కూడాను కంకణం కట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ డిటర్మిన్ టు హ్యావ్ దిస్ నెక్టర్ ఆఫ్ లవ్.
2: ఈనాడు మనము పట్టం కట్టవలసినటువంటిది త్యాగానికి పట్టం కట్టాలి.
1: వాట్ ఈస్ టు బి కరోనేటెడ్ టుడే ఇట్ ఇస్ సాక్రిఫైస్.
2: ఈ త్యాగమునకు పట్టం కట్టినప్పుడే ప్రేమను స్వాగతం చేయడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ దిస్ సాక్రిఫైస్ యూ కెన్ వెల్కమ్ లవ్.
2: అప్పుడే మన యొక్క శక్తి సామర్థ్యములు విజృంభించిపోతుంటాయి.
1: దెన్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కెపాసిటీ.
2: తలంచినప్పటికీ అది తక్షణమే మనకు ఫలసిద్ధి కాంపించింది.
1: వాట్ ఎవర్ యూ డూ యూఆర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
2: ఈ అత్యధం గావించినటువంటి హృదయానికి ఏనాడు కూడా అశాంతి అనేటువంటిది కానీ అనానుకూలమైనటువంటిది కానీ అసంతోషమైనటువంటిది ఎక్కడికి ఎప్పటికీ ప్రాప్తించదు.
1: వేర్ దేర్ ఇస్ దిస్ టోటల్ సరెండర్ దెల్ బి నో డిస్సాటిస్ఫాక్షన్ దెల్ బి నో ఫెయిల్యూర్.
2: దీనిని పరిష్కరించుకునే వేదములు నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అని.
1: Basing on this Veda said no position, no authority, no association, no position can give you as much as that sacrifice. That is very much needed today.
2: Premamayundu Sridharudu.
1: God is love.
2: ప్రేమయ ఆతని దివ్య రూపము.
1: లవ్ ఈజ్ హిజ్ ఫామ్.
2: ఆ ప్రేమ ఒకింతయైన వింపగలేక జగత్తునందు.
1: We are not able to explain this love, even a fraction of this world.
2: Tamatu chekurumayya.
1: How do you expect to reach it and acquire it?
2: Manava.
1: Oh man, know this.
2: నీవు ఆ ప్రేమను నీవు పొందినప్పుడే తట్టలో ఉన్న పదార్థం కూడా పొట్టలే చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి కదా.
1: In order to partake food, you should do some work, give work to the hand. That love is your property, it is so close to you.
2: కాని నీవు అనుభవించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: You are not exerting, making effort to collect it in
2: your hand. పెట్టుకుని పొట్టే చపాతి పొట్టే చపాతి పొట్టే చపాతి అని నూరు పర్యాయం చెప్తే గాని పొట్ట నిండుతుందా?
1: పొటాటో చపాతి సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ యూ మే రిపీట్ 100 times.
2: లేదు, నోటితో తీసుకో, నోటులో పెట్టుకో.
1: Collect it in your hand and start eating.
2: నీ యొక్క ఉదరము సంపూర్తిగా నిండుతుంది.
1: Masticate and swallow, then your hunger will be peace.
2: ఈ వైశ్వానరుడు సర్వత్రా సప్లై చేయించి నీకు సర్వశక్తిని కూడా చేకూరుస్తాడు.
1: వైశ్వానర గాడ్ విదిన్ విల్ డైజెస్ట్ అసిమిలేట్ ద ఫుడ్ అండ్ సప్లై బాడీ.
2: దివ్యమైన ప్రేమ మన చుట్టూ ఉంటుండాలి.
1: సో డివైన్ లవ్ అండ్ సర్కిల్స్ యూ.
2: అయితే దీనిని చేతితో మనం అనుభవించాలి.
1: యూ హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
2: ఈ చేతితో అనుభవించటం అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
2: రామ్, కృష్ణ, గోవింద, నారాయణ, ఈ చేతితో పని చేయాలి, నామస్మరణ చేయాలి.
1: యూ హావ్ టు క్లాప్ అండ్ రిపీట్ గాడ్స్ నేమ్.
2: నోటితో స్మరణ చేయాలి.
1: యూ హావ్ టు రిపీట్ గాడ్స్ నేమ్.
2: భగవంతుడు కావాలనుకుంటే ప్రహ్లాదం వలె నిరంతరము స్మరించు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ.
1: If you really want God, repeat God's name like Prahlada. Om Namo Narayana.
2: Radha, Neera, Veerivale, Neevu Nirantaramu Ganam Chei.
1: You sing the glory of God like Radha and Meera.
2: Jai Devudu, Gaurangadudu, Tukaramu, Teejvarava Neevu, Nirantaram Kudunu Bhagavantani Praptisthura.
1: Jai Deva, Gauranga, Tukaram, pray to God incessantly.
2: Ramakrishnu Vale, Nirantaram Kudunu Ayaka Darshanam Nimittamai, Vekki, Vekki, Vekki, Yerchu, Appure Tatcham Neeku Praptisthadu Bhagavantudu.
1: You cry, you pine, you yearn for God like Ramakrishna.
2: Ee Prakruti Alpamainatuvanti, Swalpamainatuvanti Vishayalaku, Kantidaralu Karustunname Kani, Deva అనుగ్రహం నిమిత్తమై కంటిదారులను మనం కార్చటం లేదు.
1: యు షెడ్ టియర్స్ ఫర్ దిస్ మీన్ లో వరల్డ్ ఇట్ పర్సూట్స్ బట్ నాట్ ఫర్ గాడ్.
2: ఈ కంటిదారులైనటువంటి ఎట్లా వస్తున్నాయి?
1: హౌ డు యు షెడ్ యువర్
2: టియర్స్? రెండు రకమైనటువంటి కంటిదారులు ఉంటున్నాయి.
1: టూ టైప్స్ ఆఫ్ టియర్స్.
2: ఆనంద భాష్యములు ఒకటి, శోక భాష్యం ఒకటి.
1: వన్ టియర్స్ ఆఫ్ జాయ్, ద అదర్ టియర్స్ ఆఫ్ సారో.
2: ఈ ఆనంద భాష్యమైనటువంటిది అదే భగవంతునికి అర్పితం చేయవలసినటువంటి.
1: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ బి ఆఫర్ టు గాడ్.
2: రుక్మిణి చెప్పింది.
1: రుక్మిణి సెడ్,
2: ఆ కృష్ణుని తూచే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు వై కృష్ణ,
2: అక్కడికి వెళ్లి కృష్ణ నామమునకు కృష్ణ రూపమే, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయినటువంటి తూకం అనుకుంది.
1: షీ సెడ్ దట్ ఇట్ కృష్ణాస్ నేమ్, కృష్ణాస్ ఫామ్ వుడ్ బ్యాలెన్స్.
2: పత్రము
1: ఎలీఫ్,
2: పుష్పము
1: ఫ్లవర్,
2: ఫలము
1: ఫ్రూట్,
2: తోయము
1: వాటర్.
2: భక్తి కలిగిన వానికి వశుడవట సత్యమైన నీవు ఈ తులసీదళమునకు తువుదుగాక.
1: If you really submit yourself and respond to the one with a devotion, you would certainly balance the weight of that tulasi leaf.
2: పవిత్రమైనటువంటి గుణంతో చేరినటువంటి ప్రేమనే తులసి దళము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ హార్ట్ విత్ లవ్ ఇస్ దిస్ లీఫ్ ఆఫ్ తులసి.
2: కేవలం నామం చెప్పినంత మాత్రం రూపము సరి అయినటువంటి యొక్క తూకానికి రాదు.
1: బై మియర్లీ చాంటింగ్ ద నేమ్ ఇట్ వుడ్ నాట్ ఈక్వల్ ద ఫామ్.
2: భౌతికమైనటువంటి దేహాన్ని భౌతికమైనటువంటి యొక్క నామంతో నీవు స్మరించినంత మాత్రం తూగదు.
1: యూ కెనాట్ బ్యాలెన్స్ ఇట్ బై చాంటింగ్ ద ఫిజికల్ ఫామ్.
2: దేహాన్ని అప్రాకృతమైనటువంటి యొక్క నామం చేతనే ఇది తూగుతుంది.
1: అండ్ దేర్ఫోర్ ద ఫిజికల్ బాడీ హియర్ అండ్ ద టెంపరల్
2: దేహం యొక్క లక్షణములు.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద బాడీ.
2: నామము నివృత్తి యొక్క లక్షణము.
1: ద నేమ్ స్పీక్స్ ఆఫ్ ది ఇల్.
2: నారదుడు సామాన్యుడు కాదు.
1: నారద ఇస్ నాట్
2: ఆర్డినరీ. రుక్మిణి, ఈ ప్రవృత్తి మార్గంలో నీవు పోతున్నావు, కానీ నివృత్తికే ఈ కృష్ణుడు తూగుతాడు.
1: నారద సైడ్ రుక్మిణి, యువర్ ప్రొసీడింగ్ అలాంగ్ ది అవుట్వర్డ్ పాత్.
2: ఈ ప్రవృత్తి మార్గంలో కృష్ణుడు తూగేటట్టుగా ఉంటే సద్భావ కావలసిన ఆభరణములు వేసింది, కానీ తూగలేదే.
1: సత్యభామ ప్రొసీడెడ్ ఇన్ అవుట్వర్డ్ ట్రెండ్, వాంటెడ్ టు వే ద లార్డ్ విత్ ఫిజికల్ ప్రాపర్టీ.
2: కనుక దీనికి తూగేటువంటి వాడు కాదు కృష్ణుడు.
1: కృష్ణ వుడ్ నెవర్ బ్యాలెన్స్.
2: అప్పుడు ఆమె చేతిలో ఉన్నటువంటి ఒక తులసి దళమును తీసి కృష్ణ అని వేసింది.
1: Therefore she collected tulsi leaf while chanting Krishna's name.
2: Krishna namamu Krishna roopanni samananga tunchindi.
1: And then she could find the balance between the name and the form of Krishna.
2: Ee tulsi dalamu extra weight ayipoyindi.
1: And the tulsi leaf is an extra weight now.
2: Kanukane Krishnudu రుక్మిణికి వశమైపోయాడు.
1: Therefore Krishna could submit himself to Rukmini.
2: తనకనక వస్తు వాహనాలతో భగవంతుడు తూగడు.
1: You can never measure Lord with the physical property.
2: కాంతోటి భగవంతుడు తూగడు.
1: Nor by position of the world.
2: విద్యా మేధావులతో భగవంతుడు తూగడు.
1: Not by your scholarship and intelligence.
2: ప్రేమ చేత మాత్రమే భగవంతుడు తూగగలుగుతాడు.
1: You can only weigh the Lord with love.
2: నీవు భగవంతుని తూచాలనుకుంటే ప్రేమ ప్రేమ ప్రేమ.
1: If you want to weigh the Lord, it's only possible through love.
2: ఈనాడు ఎక్కడైనా మీరు చూడండి, ప్రేమనే శూన్యము.
1: యు సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో
2: లవ్. ప్రేమను కూడా మనం సరిగా అనుభవించలేకపోతున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
2: కానీ భగవంతుని యొక్క ప్రేమ నాకు అసలు పర్యంతం కూడా ప్రేమ స్వరూపమై ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
2: చక్కెరతో చేసినటువంటి బొమ్మలో
1: a doll made up of sugar.
2: ముక్కు దించుకొని నోట్లో వేసుకున్న తీయగానే ఉంటుంది.
1: ఇఫ్ యూ కట్ ద నోస్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
2: చెవు తుంచుకొని నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది.
1: కట్ ది ఇయర్ అండ్ టేస్ట్ ఇట్ స్వీట్.
2: వేలు తీసుకొని తుంచుకొని నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది.
1: ఆర్ ద ఫింగర్ ఇట్ వుడ్ బి స్వీట్.
2: కారణం ఏమిటి?
1: వై
2: సర్వము కూడా చక్కెరమయమే.
1: బికాజ్ ద హోల్ థింగ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ షుగర్.
2: కనుకనే భగవంతుని ఏ విధంగా ప్రార్థించినప్పటికీ అంతా తాను ప్రేమమయమే.
1: యూ మే ప్రే గాడ్ ఇన్ ఎనీ వే బట్ హి ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
2: అప్పుడే నీకు ప్రేమ స్వరూపుని అడిగేటువంటి అధికారం నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ ద రైట్ టు ఆస్క్ గాడ్.
2: కానీ నీలో ప్రేమ లేకుండా భగవంతుని అడిగేటువంటి అధికారం ఏమాత్రం కూడా నీకు లేదు.
1: Without this love you have no right to question or ask.
2: దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు హృదయంలో నింపుకొని
1: with all bad thoughts and bad sentiments in your heart.
2: నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ప్రేమ స్వరూపుణ్ణి ప్రార్థిస్తే ఇది ఏమాత్రం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్రే దట్ లార్డ్ హూ ఇస్ ప్యూర్ అండ్ అన్సన్సీడ్.
2: నిర్మలంగా లేకపోయినా ఆ పూజ రూమ్ లోనైనా నీవు కొంత నిర్మలంగా ఉంటే అదే నీకు ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ నీకు ప్రాప్తిస్తుంది.
1: అట్లీస్ట్ ఇన్ యువర్ హోలీ ష్రైన్ శాంక్టమ్ శాంక్టోరమ్ రిమైన్ ఇన్ పీస్.
2: ఎందరో ఉపన్యాసాలు చేసేవారు ఉన్నారు.
1: There are many people who lecture in the world.
2: హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి ఉపన్యాసాలు చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: There are many people who can give discourses that would make your heart
2: melty.
1: But what is the use?
2: కేవలం ఉపన్యాసాల్లోనే కాలమును గడుపుతున్నారే కానీ
1: they waste their time in lecturing.
2: ఆచరణ శూన్యంగా ఉంటుంది.
1: But they do not practice.
2: ఆచరణలో ఉంటుంది ఆనందము.
1: The bliss lies in the
2: బోధలో ప్రచారంలో ఆనందం లేదు.
1: Not lecturing.
2: టన్నులు టన్నులు టన్నులు టన్నులు కేవలము ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే ఒక ఔన్సు ప్రేమను త్రాగండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ లెక్చరింగ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ టాక్స్ బెటర్ వీ డ్రింక్ ఎ డ్రాప్ ఆఫ్ లవ్.
2: అప్పుడే నీకు ఆ ప్రాప్తి మీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్డ్నెస్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీరు నిజంగా భక్తి భక్తి భక్తి అనేటువంటి మీరు ఆశిస్తుంటే ఆ ప్రేమను మీరు ఆశ్రయించండి.
1: Truly speaking, if you want devotion, follow the path of love.
2: Mee taapamu, mee paapamu, rendintini challachi, mee aakaranu teechalanukunte neevu aa prema swaroopam anetundi premanu meeru bhujinchandi.
1: In order to pacify the sentiments and emotion, passion in you, partake this food of love.
2: Mee loka sambandhamainatundi yokka baadhalu cheta, kashtamulu cheta, konni vidhamainatundi dinto nirasha nishpragavaku guri ayi untunnaru.
1: You are totally disappointed, living in total frustration because of too many desires.
2: Nee rama krushiche nirantara tapatrayamulache antuleni aasalache artham kaani aavedanunche కృషించేటువంటి మానవులకు సరియైన దాహం తీర్చేటువంటిది ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: యు ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ఆల్ మీనింగ్లెస్ లిమిట్లెస్ డిజైర్స్. యు వాంట్ టు హావ్ దట్ యు డు నాట్ డిజర్వ్. దేర్ఫోర్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్.
2: భగవంతుని ప్రేమ ఒక లైట్ హౌస్ వలె కనిపిస్తుంటుంది.
1: God's love is shining like that.
2: అన్నేని యొక్క దీనికి మార్గం చూపించేటువంటిది.
1: It will show the direction, the path.
2: ఎప్పుడు ఈ మార్గం చూపిస్తావు?
1: When do you show the
2: ప్రేమ ఒకవైపు ఉంటే నీవు మరొక వైపున ప్రయాణం చేస్తే ఈ యొక్క ప్రేమను నీవు పొందలేవు.
1: When the lighthouse of love directs in one way, you cannot go in the opposite way.
2: Lighthouse వైపునే నీ యొక్క పడవను ప్రయాణం చేయించాలి.
1: Travel towards that lighthouse of
2: జీవితం అనేటువంటి పడవ లోపల అనేక విధమైనటువంటి యొక్క సంసారం అనేటువంటి బాధ్యత అంతా వేసుకున్నావు.
1: You have overburdened with the responsibilities of
2: కానీ అన్ని బాధలు ఉండినప్పటికీ నీ ప్రేమ వైపునే ప్రయాణం చేయించి నీ పడవను
1: విత్ ఆల్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ ట్రావెల్ టువర్డ్స్ గాడ్.
2: తప్పక నీవు గమ్యాన్ని చేరుతావు.
1: యు ఆర్ షూర్ టు రీచ్
2: పొందుతావు. ధన్యుడు అవుతావు.
1: యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏ సాధనలు చేయనక్కర్లేదు. ధ్యానం చేస్తున్నాము, ఎవరి కోసం ధ్యానం?
1: You don't need to do any spiritual practice. You meditate. What for?
2: ఆ ధ్యాన స్వరూపుడైన వాడు నీలంగే ఉంటున్నాడే, నీవు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు?
1: The one you on whom you meditate upon is present in you.
2: ధ్యానం చేయాలి.
1: Why should you meditate?
2: ప్రేమనే ధ్యానం చేయి.
1: Meditate on love.
2: నిరంతరము ప్రేమ వైపునే నీ మనసును మరల్చు.
1: Direct your mind towards love.
2: అంటే మా యొక్క గృహృత్యం ఏ రీతిగా తీరుతాయని మీరు సందేహించవచ్చు.
1: Then you may doubt how to discharge household duties.
2: నీ ఇంట్లో నీ పనులన్నీ చేసుకో.
1: Do your duty.
2: ఇదంతకు నువ్వు భగవత్ యొక్క అర్పితమే అని భావించు.
1: Offer it to God totally.
2: అదే ప్రేమ.
1: That is love.
2: నీ పనులు ఏమీ వదలనక్కర్లేదు.
1: You don't need to give up your household responsibility.
2: లీవ్ పెట్టనక్కర్లేదు.
1: You don't need to apply leave to your office.
2: ఏ యొక్క వ్యాపారము నీ వదలనక్కర్లేదు. అన్ని పనులు చేయి.
1: Do your
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనుకో.
1: Feel that everything should please God.
2: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
2: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
2: సర్వము భగవత్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ గాడ్.
2: సర్వం భగవత్ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
2: సర్వం బ్రహ్మ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
2: ఇలాంటి ఆత్మభావాన్ని మనం దృఢంగా చేసుకోవాలి.
1: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ద డివైన్.
2: వృద్ధిగా ఉంచాలంటే ఇది సూర్యచంద్రుని వలె చక్కగా ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ లైక్ సన్ అండ్ ద మూన్ ఇఫ్ ఇస్ టు గ్రో డే బై డే.
2: ప్రేమ దినదిన ప్రవర్తమానమై కేవలం పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తుంటాలి.
1: లవ్ షుడ్ గ్రో డే బై డే, షుడ్ షైన్ లైక్ మూన్.
2: ఈ ప్రేమ ఎందుకున్నప్పుడు కొంత పచ్చముల యొక్క మార్పులు కలిగి కొంత చీకటి ఏర్పడుతుంది.
1: ఈవెన్ ద మూన్ లైట్ చేంజెస్ యాజ్ పర్ ద సీజన్.
2: అమావాస్య రోజు చంద్రునిలో చీకటి వస్తుంది.
1: అండ్ డార్క్ నైట్
2: అయితే ఈ ప్రేమ చంద్రుని ఎందు ఏమాత్రము చీకటి చేయడానికి వీలు లేదు.
1: But this love is the full moon. There's no
2: hope for that. యొక్క హృదయము మానవుని యొక్క హృదయము.
1: Such a permanent heart.
2: దృఢంగా చేసుకోవాలి.
1: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ద డివైన్.
2: వృద్ధిగా ఉంచాలంటే ఇది సూర్యచంద్రుని వలె చక్కగా ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ లైక్ సన్ అండ్ ద మూన్ ఇఫ్ ఇస్ టు గ్రో డే బై డే.
2: ప్రేమ దినదిన

0: under the full moon. There's no scope for that.
1: శాశ్వతమైనటువంటి యొక్క హృదయము మానవుని యొక్క హృదయము.
0: Such a permanent heart is present.
1: అతి బలమైన విలువైనటువంటి హృదయాన్ని నీవు చక్కగా గుర్తించుకో.
0: Know this strong heart.
1: అతి స్వల్పమైనటువంటి వాటి నిమిత్తమై నీ హృదయాన్ని ఏమాత్రం కూడా నువ్వు వినియోగించవద్దు.
0: Don't make use of your heart for
1: unnecessary. మనసు ఉంది, దీని ద్వారా నీవు జగత్తు యొక్క వ్యాపారం చదువుకో.
0: యు హ్యావ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద మైండ్, డూ యువర్ డ్యూటీ ఇన్ ద వరల్డ్.
1: దీనిని తుకారాం చెప్పాడు, దిల్ మే రామ్ హాత్ మే కామ్.
0: దిస్ వాట్ తుకారాం సెడ్,
1: భగవంతుని కో,
0: హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్,
1: పనులు చేసుకో,
0: డూ ఆల్ ద వర్క్ విత్ హ్యాండ్స్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది, నేటి నుండి జీవితాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశించడానికి నిర్మలమైన ప్రేమ. భగవంతుని ప్రేమ నీలో లేకపోతే సర్వము నీకు దుఃఖం అందిస్తుంది.
0: వితౌట్ డివైన్ లవ్ ఇన్ యువర్ హార్ట్ యు ఆర్ బౌండ్ టు బి మిజరబుల్.
1: సర్వము దుఃఖమయం దుఃఖమయం దుఃఖమయం.
0: ఎవ్రీథింగ్ ఇస్ మిజరబుల్.
1: సర్వం అస్థిరం అస్థిరం అస్థిరం.
0: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ అండ్ ట్రాన్సియెంట్.
1: సర్వం ఆనందం మనకు కనిపించడం లేదు.
0: యు డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్.
1: దీనినే బుద్ధుడు కూడా ఆ విధంగా చెప్పాడు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సర్వం శరణం గచ్చామి.
0: దిస్ వాట్ బుద్ధ స్టేటెడ్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. సరెండర్ టు బుద్ధ.
1: బుద్ధం శరణం గచ్చామి. మొట్టమొదటి నీ బుద్ధికి శరణు చెచ్చు.
0: ఫస్ట్ ఆఫర్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఇంటెలెక్ట్.
1: తర్వాత ఈ బుద్ధిలో ఉన్నటువంటి యొక్క గుణమును సంఘంలో నీవు ప్రవేశపెట్టు.
0: మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇంటెలెక్ట్ టు రెండర్.
1: సంఘం శరణం గచ్చామి.
0: Offer yourself to society.
1: సంఘమును శరణం చేసినప్పుడు ఏ ధర్మం శరణం గచ్చామి.
0: When once you dedicate to righteousness, naturally that will protect you.
1: అప్పుడే ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
0: Then you will be blissful.
1: ఒక చేతిలో చక్కెర పెట్టుకుని,
0: with sugar on one hand,
1: మరొక చేతిలో నీరు పట్టుకుని,
0: water on the other,
1: పానకం కావాలి పానకం కావాలంటే ఎట్లా అవుతుంది?
0: How do you expect syrup?
1: ఈ చక్కెరను ఈ నీటిని రెండింటినీ చేర్చు.
0: ద షుగర్ అండ్ వాటర్ షుడ్ బి కంబైన్.
1: మంచి కూల్ డ్రింక్ గా తయారవుతుంది.
0: దెన్ యూ హ్యావ్ వెరీ గుడ్ కూల్ డ్రింక్.
1: మధురమైనటువంటి రూపంగా నీకు అనుకూలమవుతుంది.
0: ఇట్ విల్ బి సో స్వీట్ టు డ్రింక్.
1: కనుక ప్రకృతి ఒకవైపున పరమాత్మ ఒకవైపున, దీనిని డివైడ్ చేయకూడదు మనం.
0: నెవర్ డివైడ్ నేచర్ అండ్ గాడ్.
1: సర్వం ఇష్టమయం జగత్తు.
0: ద హోల్ యూనివర్స్ ఇస్
1: జగత్ అంతా కూడా భగవస్వరూపమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్
1: అనుభవంలో కణం నందు కూడా భగవస్వరూపమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ సెల్ యూ ఫైండ్
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. గుర్తించడానికి ఎవరిని చూసినప్పటికీ నీ ద్వేషి అయినా పర్వాలే, వాడిని నీవు ప్రేమించు.
0: లెట్ హిమ్ బి ఈవెన్ యువర్ ఎనిమీ, యు లవ్ హిమ్ స్టిల్.
1: తప్పక వాడి హృదయం మార్పు చెందుతుంది.
0: హిస్ హార్ట్ విల్ చేంజ్ సమ్డే.
1: నీకు కీడు చేసినటువంటి వాడిని కూడా నువ్వు ప్రేమించు.
0: యు లవ్ ద వన్ హూ హాస్ హార్మ్డ్ యు.
1: తప్పక వాడి మనసే మారిపోతుంది.
0: హిస్ మైండ్ విల్ చేంజ్.
1: కనుక నీ మనసు మార్చుకోకూడదు.
0: యు డోంట్ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్.
1: ప్రేమకు హృదయమే ప్రధానమైన నిలయము.
0: దేర్ఫోర్ హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దాంట్లో ఏ పదార్థము చేరడానికి వీలు కాదు.
0: నో అదర్ మ్యాటర్ కెన్ జాయిన్ దేర్.
1: కానా
0: సో
1: భగవంతుని మనం పిలిచేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి. వస్తాడో రాడో, దర్శనం ఇస్తాడో ఇవ్వడో, ప్రాప్తి చేకూరుతుందో లేదో, ఈ సందేహాలు వస్తుంటాయి.
0: యాజ్ వి ప్రే టు గాడ్ వి డౌట్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: రాధ అటువంటి వారికి కూడాను సందేహములు ప్రారంభమైనాయి.
0: ఈవెన్ రాధ డౌటెడ్.
1: ఒక రూమ్ లో పండుకోవడానికి ప్రయత్నం చేసింది.
0: షీ వాస్ మేకింగ్ అటెంప్ట్ టు రెస్ట్.
1: మనసులో ఒక సంకల్పం ప్రారంభమైంది.
0: ఎ థాట్ స్టార్ట్.
1: ఎవరైనా వస్తారో ఏమి రూమ్ లో.
0: Somebody may come in.
1: వేయబోవని తలుపు. ఆ సంకల్పము, ఆ ప్రేరణ, తలుపు వేసుకో అని సంకల్పం చేస్తుండాలి.
0: దేర్ కేమ్ ది ఇన్నర్ ప్రాంప్టింగ్, క్లోజ్ ది డోర్.
1: ఆ వేసుకో అనేటువంటి సంకల్పము కేవలము ఉపాధి యొక్క, దేహాభిమానం యొక్క చింతనే.
0: దిస్ థాట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బాడీ ఐడెంటిఫికేషన్.
1: తిరిగి ఆత్మాభిమానం అనేటువంటి కృష్ణుడు లోపలనే ఉన్నాడు.
0: కృష్ణ ఇన్సైడ్.
1: తీయమంటూ పిలుపు.
0: There is a call, open the door.
1: Veyabovanni talupu tiyamantu pilupu. Ee rendintiki madhya lopala radha kenduko navugolupu. Enta avveki nenu.
0: As there is a prompting inside to close, there is a call, open the door.
1: Ee talupula nannu rakshinchedi.
0: Are the doors going to protect me?
1: బ్యాంకులో పెద్ద పెద్ద స్టీల్ ఇవంతా కూడా డోర్స్ అంతా ఉన్నా కొట్టి వేస్తాను దొంగిలించుకుని పోతున్నారు.
0: We have steel iron doors. They will be broken today by thieves.
1: మేనేజ్మెంటి కర్ర తలుపు నన్ను రక్షించేటువంటిది.
0: Is a wooden door that will protect me?
1: అని తానే చింతించుకొని రాజకెందుకు నవ్వుగొలుపు.
0: Watching this conflict, she was smiling within herself.
1: విశ్వమంతా ప్రాణ విభుని మంతిరమ.

0: Ina.
1: When the whole universe is the temple of God. What is the main door? The whole world is the divine temple. Then why do you need the door, main door?
0: Vinatam trulu meeti, pranatam trulu naati.
1: You play on the strings of veena.
2: Veena tantrulu. Yemitavi. Rechaka pooraka kumbhakamainatvanti oka paramainatvanti tantrulu. Idi veena tantrulu.
1: The strings of veena are inhalation, exhalation, retention of the breath.
0: Prana tantrulu naati.
2: Prana, apana, vyana, udana, samana. Ive aidu tantrulu anta.
1: And these are the strings of the life breaths.
0: Ananda bhashpamuto. Atmaarpanam jeya.
1: Surrender with the tears of joy.
0: Vidivakili adiyera.
1: That is the main door.
2: Adi main door.
1: That is the main door.
2: Alanti dinni manam ee naadu artham chesukovatam ledu.
1: That we are not understanding today.
2: Pavitramainatvanti rishulandaru kudanu. Ee kavitvamulu anetvantidi. Kevalam antarbhavam puraskarinchukoniye vaaru likhistu vacharu.
1: The poetry and the composition of the ancient times came out of the heart. కాని
2: ఈనాడు భౌతికమైనటువంటి యొక్క దీనిని మనం ఆధారం చేసుకుంటున్నాం.
1: Today we go by the ways of the world.
2: అదే విధంగానే రాధ కూడాను.
1: Same thing about Radha.
2: అదే విధంగానే మీరా కూడాను.
1: Also Meera.
2: వారు చెప్పినటువంటి ప్రతి పదములు కూడా అంతరార్థాలు ఉంటున్నాయి.
1: Every word they uttered has got

0: ఓ మైండ్ ట్రావెల్ టువర్డ్స్ గంగా అండ్
1: గంగా జమున ఈడా పింగళ నాడుల యొక్క భూమధ్య స్థానమే యమునా తీరము అదే ప్రయాగ
0: గంగా జమున స్టాండ్స్ ఫర్ ది టూ బేసిక్
1: ఉంటున్నాడు నీ కృష్ణుడు
0: దేర్ ఇస్ కృష్ణ
1: హే మనసా
0: ఓ మైండ్
1: నీవు ఏదో ఒక ప్రయాగకు పోవాలని ఏదో రైల్వే టికెట్ నీవు బుక్ చేసుకోవద్దు
0: ఓ మైండ్ డోంట్ మేక్ ఎనీ రైల్వే అడ్వాన్స్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్
1: గంగా జమున తీర్ చల్లో రే మన్
0: దే జస్ట్ గెటింగ్ త్రూ ది బోత్ ఆఫ్ ద నాస్ట్రిల్స్
1: గంగా జమున నిర్మల పాని
0: గంగా జమున
1: నిర్మలమైనటువంటివి
0: దే ఆర్ వెరీ ప్యూర్ అనగా
1: ఏమిటి
0: స్వార్థరహితమైనటువంటివి ప్యూరిటీ మీన్స్ సెల్ఫ్ లెస్
1: గొప్పగా ప్రవహిస్తున్నాయి గంగా యమునలు
0: దే ఫ్లో వెరీ వెల్
1: కానీ తమ నీటిని తాము త్రాగటం లేదు
0: దోస్ రివర్స్
1: ఆ నీటిని ప్రజలకి అందిస్తున్నాయి
0: దే జస్ట్ షేర్ ద వాటర్
1: సాగరంలో చేరిపోతున్నాయి
0: అండ్ దే జాయిన్ విత్ ఎవ్రీవేర్
1: కనుకనే ఇవి నిర్మలత్వాన్ని బోధించేటువంటిది ఈ ఈడా పింగళ నాడులు
0: దేర్ ఫోర్ ఈడా పింగళ స్పీక్ ది లెసన్ ఆఫ్ ట్రూత్
1: ఉన్నాడు భగవంతుడు
0: దేర్ ఇస్

0: ఇది ఎంత అంతర్భావంతో ఎంత ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: This composition has got lot of inner significance and makes you
0: కనుకొని భగవంతుడు గణప్రియుడు అని వర్ణిస్తూ వచ్చాడు నారద తుంబురాజులు.
1: సో నారద తుంబుర డిస్క్రైబ్ గాడ్ హూ లవ్స్ వాడు
0: ఎంత గానం చేస్తున్నప్పటికి భగవంతుడు అక్కడే తన్మయత్తుడై ఉంటేవాడు.
1: గాడ్ రియల్ గెట్స్ హింసెల్ఫ్ లో
0: ఆ గానం చేసిన భగవంతుని ధ్యానం చేసినప్పుడే భగవంతుడు నీలో లీనమైపోతాడు.
1: బై సింగింగ్ గాడ్స్ నేమ్ యూ కెన్ మర్జ్ ఇన్
0: ఈ కారణం చేతనే సామూహిక భజన అని పెడుతూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద కోరస్ కలెక్టివ్ సింగింగ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్
0: కానీ ఈ గానంలో ఉండినటువంటి యొక్క ఆకర్షణ మరొక దీంట్లో మనకు కనిపించదు.
1: నో అదర్ స్పిరిచువల్ పాత్ హెస్ గాట్
0: అయ్యో మాకు గానం తెలియదే చాలా మంది నిరుత్సాహపడనక్కర్లేదు.
1: మెనీ పీపుల్ నీడ్ నాట్ బి డిసప్పాయింట్
0: హృదయంలోనే నీవు గానం చేయి. పది మంది వినే కోసమని చుట్టి రాగ తాళాలు నీవు చూసుకోవద్దు.
1: సింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ డోంట్ బాదర్ అబౌట్ అదర్స్
0: ఆ గానములో భగవంతుడు ఎంతో లీనమైపోతాడు.
1: సర్టన్లీ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ లైఫ్
0: కారణం ఏమిటి ఈ గానము నాభి నుంచి ప్రారంభమవుతుంది.
1: Because the music starts
0: from the navel. ప్రారంభమైపోయి జిహ్వ నుంచి వెలుకలు వెళ్లిపోతుంది.
1: It starts from the navel, comes out of the thigh.
0: అది ఏ నాభి జిహ్వ తాడము ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఇదే త్రికరణ శుద్ధి.
1: Therefore the navel and the tongue and the drum beat.
0: ఈ త్రికరణ శుద్ధి చేతనే దైవం సాక్షాత్కారం అవుతుంది.
1: The purity of the Trinity will lead to the manifestation of God.
0: ఎన్నో పద్యములు రాస్తుంటారు.
1: Many poets compose.
0: ఇంకా ఎంతయో వచనములు చేస్తుంటారు.
1: దే ఆల్సో రైట్
0: కొంతమంది వెళుతుంటారు పద్యంతో రామా నన్ను కాపాడు అని పద్యం చెప్తాడు.
1: సమ్ కంపోజ్ ఎ పోయెమ్ సేయింగ్ రామా యు ప్రొటెక్ట్ మీ
0: కానీ పోయిట్రీ లోపల రామా నన్ను కాపాడురా అంటాడు.
1: బట్ సమ్ సే ఓ రామా ప్రొటెక్ట్
0: ఇవి రెండు కూడాను అంత ఆకర్షణీయంగా ఉంటుండవు.
1: దే ఆర్ నాట్ దట్ అట్రాక్టివ్
0: గానంలో వచ్చినప్పుడు రామా నన్ను కాపాడు అంటే ఎంత ఆకర్షించగా
1: ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ యూ ప్రే
0: ఎంత ఆప్యాయంగా ఉంటుంటది.
1: వైల్ సింగింగ్
0: హృదయాన్నే లాగివేస్తుంది.
1: నేచురల్లీ ఇట్ విల్ డ్రా
0: కనుకనే గానము చేత దైవాన్ని లీనం చేసుకోవాలి.
1: సో ఇట్స్ మ్యూజిక్ దట్ విల్ గివ్ యూ ద మర్జర్ విత్ ద డివైన్
0: గానం అనేటువంటిది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: మ్యూజిక్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు విఫలమైపోతున్నారు.
1: మెనీ ట్రై
0: ఏ ప్రయత్నం చేయకపోయినప్పటికీ అది గానము సుఖంగా సులభంగా సున్నితంగా మధురంగా ఆనందంగా కూడాను ఆవిర్భవిస్తుంది.
1: మ్యూజిక్ ఈస్ ప్లీస్ఫుల్ ఇట్ ఇస్ అన్ ఈజీ పాత్ టు గాడ్.
0: అది భగవంతుని యొక్క వరప్రసాదమే.
1: గాడ్స్ గిఫ్ట్.
0: మిసెస్ సుబ్బలక్ష్మి ఉంటుండారు ఇక్కడ.
1: మిసెస్ సుబ్బల
0: ఆమె మొదలు నుంచి కూడాను ఏదో వచ్చినప్పటికీ ఆ గానం లోపలే ఆమె హృదయం అంతా కూడా మాధుర్యంగా మారిపోయింది.
1: యాజ్ షీ సింగ్స్ హర్ హార్ట్ విల్ బి ఫుల్ ఆఫ్
0: ఇది అందరికీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబాడీ.
0: ఇది హృదయంతో భగవత్ యొక్క అనుగ్రహంతో అందుకునేటువంటి యొక్క ప్రసాదమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్.
0: కనుక బాహ్యరీతిలో నీవు భజన చేస్తే పది మంది కూడా ఆనందాన్ని అందించవచ్చును. అటు లేకుండా నీకు లేనప్పుడు నీలో నీవు ప్రార్థన చేస్తూ నీ హృదయాన్ని హరింపచేస్తుంది. ఈ హృదయాన్ని హరింపచేస్తుంది హృదయాన్ని మధురంగా మారుస్తుంది.
1: యాజ్ యు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ యు కెన్ షేర్ ది జాయ్ విత్ అదర్స్. యు కెన్ సింగ్ విత్
0: ప్రేమ చేతనే నీవు సర్వ కర్మల్లో ఎందుకు నిమగ్నం కా.
1: You indulge in all activities with love.
0: ఏమి చేసినప్పటికీ నీ భగవత్ ప్రేమగానే భావించుకో.
1: You may do anything, consider as divine love.
0: ఏదో చెడ్డది నాకు లభించింది ఇది ప్రాకృతమైనటువంటి చెడ్డ ఇది కూడా భగవత్ యొక్క ప్రసాదమే.
1: It may be bad from the worldly point of view.
0: నీకు మలేరియా ఫీవర్ వచ్చింది.
1: You are suffering from malaria fever.
0: కానీ మలేరియా ఫీవర్ దీనికి నివారణ చేయాలంటే క్యురేన్ మిక్చర్ అనేటువంటిది చేదుగా ఉండేటువంటి మిక్చర్ తీసుకోవాలి.
1: For a cure, you have to drink. You have to take that medicine.
0: చేదుగా ఉండినప్పటికీ మధురంగా లేనప్పటికీ ఆ మిక్చర్ నీకు జ్వరాన్ని తగ్గిస్తుంది.
1: దిస్ క్వినైన్ మిక్చర్ మే బి బిట్టర్ బట్ యు హావ్ టు టేక్ ఇట్.
0: కానీ ప్రపంచంలో దీనికి విరుద్ధమైనటువంటి భావాలు నీకు ఎదురైనప్పటికీ అవి కూడా నీకు మంచినే చేకూరుస్తాయి.
1: దేర్ మే బి కాంట్రడిక్టరీ ఫీలింగ్స్ అండ్ ఐడియాస్ అవుట్ ఆఫ్
0: జాతి వజ్రాన్ని అయినప్పుడు కోతలు కోసినప్పుడే దానికి విలువ వస్తుంటుంది.
1: ద డైమండ్ ఇస్ కట్ రిపీటెడ్లీ ఇట్ షైన్స్.
0: మంచి బంగారునైన నిప్పులో వేసి కాంచి కరిగించి కొట్టి శుద్ధితో అన్ని విధాలు కట్ చేసినప్పుడే సుందరమైన నగర తయారవుతుంది.
1: ఇన్ ద గోల్డ్ హ్యాస్ టు బి బర్న్డ్ ఇట్ మస్ట్ బి హ్యామర్డ్.
0: కనుక మానవునికి కలిగేటువంటి యొక్క కష్టములు నష్టములు దుఃఖములు ఇవన్నీ కూడా మంచి కోసమనే మీరు విశ్వసించాలి.
1: దేర్ఫర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్
0: యు. సంభవించినా గానీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ గుడ్ ఫర్ మీ అన్ని నాకు మంచి కోసమే మంచి కోసమే అని విశ్వసించాలి. అది ఏ నిజమైనటువంటి ప్రేమ యందు ఒక విధమైనటువంటి ఏకత్వం.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. That gives you the feeling of oneness or unity.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Inati pradhanamaitvanti yokku idi. Dehaniki 71 kavachunu. Deham lemti? దేహము పాంచభౌతికము, దేహము కూడా ఒక తప్ప చెప్పు, దేహాలని యొక్క ప్రధానం తీసుకోకూడదు. ఈ దేహము నుండి వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని మీరు ఆధారంగా తీసుకోండి.
1: Don't go by this body which is 71 today, but you think of the principle of love inherent there.
0: నా జీవితమంతా ప్రేమమయమే.
1: The life of Bhagavan.
0: నేను ఎవరికి ఎప్పుడు ఏ విధమైనటువంటి బాధలు పెట్టలేదు.
1: Bhagavan will never make anybody suffer.
0: ఎవరికి అపకారం చేయలేదు.
1: Bhagavan will never harm anybody.
0: ద్వేషించలేదు.
1: He never hated anybody.
0: అయితే ఎవరు నాకు ద్వేషులు లేరు.
1: In fact, Bhagavan doesn't hate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నా ప్రేమనే దీనికి ఆ ప్రేమ చెందుతుంది.
1: It is the love of Bhagavan that brings transformation.
0: ఈ దేహం ఈనాడు 71 ఈ విధంగా ఉంటున్నారంటే దీనికి ఏది కారణమో మీరు ఎవరు గుర్తించుకోవడానికి వీలు లేదు.
1: The age of this body is 71. Who can know the power behind it?
0: ఏదో కార్యం నిమిత్తమే అప్పుడప్పుడు కోప్పడినట్టుగా నటిస్తాను, కానీ కోపం హృదయం నుంచి కాదు, కేవలం నాలుక నుంచి వచ్చేటువంటిది.
1: To correct you, Swami may bang, he may shout as if he is angry, but he is not.
0: కాలి గోరు మొదలుకొని తల వెంటక వరకు నాకు ప్రేమనే.
1: Right from the nail to the hair, there's love that flows.
0: కనుక ఈ ప్రేమ చేతనే ఈ విధమైనటువంటి యొక్క జగత్తంతా వ్యాప్తి గావిస్తూ ఉంటుండాలి.
1: And this Bhagavan's love which is
0: pervading. ఒక్కదాన్ని నేను ఆశించటం లేదు.
1: Bhagavan does not want anything.
0: అది ఏ పీ పీ పీ ఇదే మూడు పీలు.
1: There are three P's now.
0: కానీ మీరు అసహ్యమైనటువంటి దాన్ని పీ అనుకుంటారు, అది కాదు నా పీ. ఒకటి మొదటి మొదటి పీ ప్యూరిటీ, పవిత్రము.
1: ద ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: సెకండ్ పీ పేషెన్స్. థర్డ్ పీ పర్సివరెన్స్. ఈ మూడు కూడా ఇందులో ఉండటం చేతనే ఈ దేహం కానీ ఈ జగత్ వ్యాప్తి కావడానికి ఈ నామం కానీ ఇంత తోడ్పడుతూ వస్తుంటుంది.
1: ఆల్ ది త్రీ పీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ భగవాన్, దేర్ఫోర్ ఇట్ షైనింగ్ బ్రిలియంట్లీ.
0: ఎవరికి ఇన్విటేషన్ పంపించాము?
1: హూ ఆర్ ఇన్వైటెడ్ హియర్?
0: ఎవరికి రామని పిలిచాము?
1: హూ ఆర్ ఆస్క్డ్ టు బి హియర్?
0: ఏమీ లేదు,
1: నథింగ్ వాట్స్.
0: ఆ ప్రేమనే, ఆ సున్నితమైనటువంటి ప్రేమనే ఒక మ్యాగ్నెట్ వలె అన్నింటినీ ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఈస్ ద టెండర్ సాఫ్ట్ డెలికేట్
0: మ్యాగ్నెట్. దాంట్లో శక్తి ఉంటుండాలి.
1: There is power in this magnet.
0: కొంతమంది ఇనుప ముక్కలను తీసుకోలేకుండా పోవటం చేత వాళ్ళు అనుకుంటారు, నిజంగా ఈ శక్తి ఈ మ్యాగ్నెట్ లో ఉంటుంటే నన్ను ఎందుకు దగ్గర రాకూడదు.
1: సమ్ డోంట్ క్యారీ విత్ దెమ్ ది ఐరన్ ఫైలింగ్స్, దేర్ఫోర్ దే ఆర్ నాట్ డ్రోన్ బై ది మ్యాగ్నెట్.
0: కాదు కాదు, ఈ మ్యాగ్నెట్ లో శక్తి ఉంది.
1: దేర్ ఇస్ పవర్ ఇన్ ది మ్యాగ్నెట్.
0: కానీ ఐరన్ లో రస్ట్ డస్ట్ ఉంటుండదు, అందువల్ల ఆకర్షించటం లేదు.
1: But that iron is dusted in the rusted, therefore it is not wrong.
0: Dust nu clean chesi tappaga akashistu.
1: Remove the rust in the dust, it is bound to be wrong.
0: Adiye vishevasanlu, adiye rashamulu,
1: sensual pleasure,
0: adiye asuya bhavulu,
1: that is jealousy and envy.
0: Ninu parishuddham chesti ekkada undina nenu nee vaade nee na vaade.
1: If you cleanse and purify yourself, you may be anywhere, you belong to Bhagavan.
0: Ekkadaina undunu.
1: You may be anywhere.
0: Adavulayandunna.
1: You may be in the forest.
0: Akashamunanunna.
1: Or in space.
0: Pattanamunanunna.
1: City.
0: Pallenunna.
1: Village.
0: గుట్టమీదనున్న
1: నట్టేటబడి
0: ఉన్న దిక్కులేని వాణి సాయినోము.
1: If you are forlorn and needy, Bhagavan will come to your rescue.
0: ఎక్కడైనా ఉండు.
1: You are anywhere.
0: నీ హృదయాన్ని పవిత్రం చేస్తే.
1: But make your heart all sacred.
0: ఈ పవిత్రమైన ప్రేమను నీవు పెంచుకో.
1: Develop the sacred love.
0: ఆ ప్రేమ చేతని నీ జనార్థకం కాకుండా నీ పరివారం కూడాను, నీ యొక్క పరిసర ప్రాంతం వారు కూడాను పవిత్రం చేయడానికి అవకాశం అవుతుంది.
1: ఇట్ ఈస్ ది లవ్ దట్ రిడీమ్స్ యువర్ లైఫ్, ద లైఫ్ అండ్ లైవ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద నైబర్హుడ్ అండ్ సొసైటీ. బై అండ్ లార్జ్
0: హృదయము ప్రేమమయంగా మార్చుకోవడం.
1: ది హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఫుల్ ఆఫ్ లవ్. ఏ
0: ఇవ్వనక్కర్లేదు.
1: You don't need to offer.
0: మీకు తెలుసు, ప్రశాంతి నిలయంలో ఒక పుష్పము ఒక కొబ్బరికాయ కూడాను దీనిలో అలౌ చేయము.
1: In Prashanti Nilayam, you are not allowed to offer a flower or a coconut.
0: మేము ఇక్కడ ప్రవేశపెట్టము.
1: No, nothing is allowed here.
0: కానీ ఒక్క ప్రేమకు మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎంట్రీ ఫర్ లవ్.
2: ప్రేమ ముదిత మనసే.

0: ప్రేమ భిన్నంగా స్వామి అక్కడ ప్రయాణమైనప్పుడు ప్రేమ బిందువులంతా కురిచాయి.
1: యాజ్ భగవాన్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ వి హావ్ ఎక్స్పీరియన్స్ దిస్ మార్నింగ్ ద డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఒక శుభ సూచనలు.
1: దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్.
0: ప్రపంచమంతా కూడాను ప్రేమమయంగా మారాలి.
1: ద హోల్ వరల్డ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ దుఃఖములు, ఈ యొక్క ద్వేషములు, ఈ అసూయలు, ఏ యొక్క భావములు కూడాను లేకుండా ఉంటుంటాయి.
1: దెన్ దేర్ విల్ బి నో జెలసీ, ఎన్వీ ఆర్ ప్రైడ్.
0: ఈనాడు అసూయలు మహా దుర్మార్గమైనటువంటి రోగములు.
1: టుడే జెలసీ ఇస్ ఎ డిసీజ్ అమంగ్ పీపుల్.
0: ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ.
1: A family is jealous of another
0: family. ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి అసూయ.
1: A person is envious
0: of another. చూస్తే మరొక గ్రామానికి అసూయ.
1: A village is jealous of another.
0: ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ.
1: A country is jealous of another country.
0: కనుక ఈ అసూయ అనేటువంటిది ప్రాకిపోతున్నది.
1: So jealousy is widely spreading.
0: కనుక ఈ అసూయను మొట్టమొదట నిర్మూలన చేయాలి.
1: Therefore first kill this jealousy.
0: ఈ ద్వేషాన్ని నిర్మూలన చేయాలి.
1: Kill this hatred.
0: ఈ యొక్క క్రోధాన్ని నిర్మూలన చేయాలి.
1: Kill this anger.
0: మూడింటికి నిర్మూలం ఏమిటి?
1: How to kill
0: ప్రేమని.
1: It's love that will help you to kill.
0: ప్రేమ కంటే మించినటువంటి యొక్క పవర్ఫుల్ ఔషధము మరొకటి లేదు.
1: There's no other powerful medicine beyond this love.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: ఎవరిని చూసినా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడండి.
1: Talk to people smiling.
0: నీ ద్వేషి వచ్చినప్పటికీ హౌ ఆర్ యూ సార్ అని పలకరించండి.
1: Even if your enemy comes to you, say, how are you sir?
0: సార్ గుడ్ మార్నింగ్ సార్.
1: Say good morning sir.
0: ఈ విధంగా పలికితే వాడి హృదయం కూడా ఎంత మారిపోతుంది.
1: When you say so, their heart will change.
0: ద్వేషం చూసి చీ అని తిప్పుకుంటే వాడు కూడా చీ అని పోతాడు.
1: When you turn your face to the
0: man, భవతి
1: as is the feeling, so would be the response.
0: అదే తుకారాం చెప్పాడు. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఖాలకు మూర్ఖం సాక్షి. కనుకనే మనం హృదయానికి హృదయం సాక్షి, అందరినీ మనం ప్రేమతో పలకరించాలి.
1: Therefore, heart is the witness. Talk to everyone with all the love.
0: కనుక నేటి నుంచి సాధ్యమైనంత వరకును ప్రేమను అభివృద్ధి గావించుకోండి.
1: From this day to the extent possible,
0: ద్వేషాన్ని నిర్మూలన చేయండి.
1: Kill this hatred.
0: అసూయను నిర్మూలన చేయండి.
1: Kill this envy.
0: క్రోధాన్ని దగ్గరకు రానివ్వకండి.
1: Don't allow the anger to be anywhere near.
0: ఎంత దూరంగా ఉంటే అంత నీ ఆనందాన్ని అనుభవిస్తావు.
1: The more it is far off, you will be more happy.
0: Very, very, very, very happy. చాలా మంది స్వామిని, స్వామి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని అన్నారు విదేశీయులు.
1: ఫారినర్స్ సెడ్ స్వామి హ్యాపీ బర్త్డే.
0: ఇన్ ఐ ఆమ్ ఆల్వేస్ హ్యాపీ.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: కానీ హ్యాపీ మీలో లేరు, మీరే హ్యాపీ అన్నారు.
1: సిన్స్ యూ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, భగవాన్ బ్లెసెస్ యూ సో దట్ యుడ్ బి హ్యాపీ.
0: హ్యాపీ బర్త్డే చెప్పనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విష్ భగవాన్ హ్యాపీ బర్త్డే.
0: ఒక్కొక్క సెకండ్ సెకండ్ సెకండ్ సెకండ్ నేను హ్యాపీగానే ఉంటాను.
1: Bhagavan is happy every second.
0: Neer samvatsaram ku happy birthday antaru.
1: You say once and
0: happy kosam nenu samvatsaram varaku kaachukonu.
1: Bhagavan does not need to wait for one full year so as to be greeted.
0: Chana chanam kuda nu happy ne untuntaru.
1: Every moment he is happy.
0: Meeru kudanu chana chanam kudanu happy ga untundi, healthy ga untundi, ee prema anetundi yokka varaprasadanni prapanchaniki panchi mee jeevithanni saarthakam chesukondi.
1: Bhagavan blesses you so that you'll be happy every minute of your life by sharing the love with everyone.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 71st birthday celebrations in the Cycle Month Hall at Prashanthi Nilayam on the 23rd of November 1996. Bhagwan Baba said that every cell in the human body is filled with love. It is this microcosmic love that fills the entire cosmos. We need not go in search of love elsewhere. It is all within us. Such love is God. But how can we manifest that love that is within us? We have to engage our hands in clapping as we chant the names of Rama, Krishna and others. Recite the names of the Lord with our mouth. If we really desire to experience God, we must remember the name of the Lord's always, like Prahlada who always chanted, Om Namo Narayana. Sing the praises of the Lord like Radha and Meera. Worship the Lord like Jayadeva, Gauranga and Tukaram. Shed tears in devotion before the figure of the Lord like Ramakrishna Paramahamsa. Then we will experience the Lord. Thank you and Sai Ram.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the second day of the two-day Pratiyatra by the devotees from the districts of Chennai South, Chennai Southeast, and Chennai East Coast from the state of Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Antaranga Sai will be offered by the Mahila Sai Youth from the state of Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Chennai South Sri Satya Sai Seva Organizations, followed by the district president of Chennai East Coast Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering. After the two talks, we will have two cultural offerings, a dance presentation titled Shiva Shakti Maindargal, Sons of Shiva and Shakti by the Balvikas children, followed by a drama presentation titled Garland of Grace by the Balvikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasulato, Tamil Nadu Rashtramloni, Chennai South, Chennai Southeast, Mariyu, Chennai East Coast Jillal Nundi Vachina Bhaktula, Rendu Rojula Pratiyatralo, Repati Rendo Rojuna, Sai Kulwant Sabha Mandapamlo, Udayam Karyakramam, 8 Gantalaku, Veda Patananto Prarambhamavutundi, 8 Gantala 30 Nimishalaku, Antaranga Sai Perita, Tamil Nadu Rashtraniki Chendina, Mahila Sai Yuvata, Bhakti Sangeeta Karyakramanni Samarpistaru. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చెన్నై సౌత్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. తదుపరి చెన్నై ఈస్ట్ కోస్ట్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగాల అనంతరం బాలవికాస్ చిన్నారులు శివశక్తి మైందర్గల్, శివ మరియు శక్తి కుమారుల పేరిట నృత్య కార్యక్రమాన్ని, తదుపరి గార్లాండ్ ఆఫ్ గ్రేస్ పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు.
1: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ ఛాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkalu lekka konavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. It is only possible to establish connection between love to love only. Therefore, strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu vidya rangamunandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: Asalu education ante emto ani motta motta gurtinchalani prayatninchali.
1: In the first instance, to begin with, we should know the implications and the significance of education.
0: Kevalam prapanchamalo kottinatvanti grandhamulanni kudanu chadavachchu. దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: బై మియర్లీ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ అవైలబుల్ అండ్ బై నోయింగ్ ది కంటెంట్ అండ్ ది డెప్త్ ఆఫ్ ది మీనింగ్ వన్ కెనాట్ కాల్ హిమ్సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: లోకములో చదువులు అనేక మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వీరులు మహాజనులు కనిపిస్తూనే ఉన్నారు.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: అయితే ఈ చదువు వల్ల వారు చేసినటువంటి మార్పు ఏమిటి? జగత్తునకు ఏమి వివేకమును అందిస్తూ వచ్చారు? దీనివల్ల వచ్చినటువంటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరూ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
0: Kani vidyavalla kani maatpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude దాని తత్వము అర్థం చేసుకుని దానిని గ్రహించగలరు.
1: మియర్ నాలెడ్జ్ వుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. ద నాలెడ్జ్ హ్యాస్ టు బి టర్న్డ్ ఇన్ వర్డ్ ప్రాక్టికల్ సో హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: వి హావ్ గాట్ ఆల్ ది వర్ల్డ్లీ ఇంటెలిజెన్స్.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వం గురించి విచారణ చేస్తూ వచ్చారు.
1: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
0: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
1: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది నీడ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ స్టార్టెడ్ MBA కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్.
0: అనగా ఎం అనగా మానసిక తత్వాన్ని గుర్తించడం.
1: ఎం స్టాండ్స్ ఫార్ ద నాలెడ్జ్ ది అవేర్నెస్ ఆఫ్ ద మైండ్.
0: బి అనగా భౌతిక తత్వాన్ని గుర్తించటము.
1: బి ఇస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్.
0: ఏ ఆత్మతత్వాన్ని విచారించటము.
1: ఏ ఇస్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సోల్.
0: MBA అనగా అనేక మంది కేవలము మానసిక తత్వాన్ని గుర్తించడం మాత్రమే తెలుపుతూ ఉన్నారు.
1: MBA ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ దాట్ విచ్ రిలేట్స్ టు ది మైండ్.
0: అది కాదు ముఖ్యం.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: మానసిక తత్వాన్ని గుర్తించడము సులభమే.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: But to know the self, the Atma, is much more difficult.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
1: No one knows what this Atma, the self, is.
0: దానికి ఒక రూపము లేదు.
1: It has no specific form.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్. కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: Today, when once we understand consciousness clearly, we can know what conscience is.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: With the understanding of the conscience, we can also know the conscious pertaining to the senses.
0: Conscious అనగా సెన్సెన్స్.
1: Conscious relating to senses.
0: Conscience అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
1: The conscience is the inner awareness.
0: Consciousness అనేటువంటిది సర్వత్ర వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: Consciousness is all encompassing.
0: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీన్ని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one made any attempt to know the in-depth meaning of these terms.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Kevalamu aadhyatmika tattvam anaga emto artham kaanatvanti yokka vishayam ani meeru bhavinchukovachunu.
1: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
0: Deenini manamu sampurnamainatvanti tattvanga bhavistu avali.
1: But we have to consider it as total understanding only.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ద సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: వీ హావ్ బీన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద లెవెల్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద కాన్షియస్నెస్ is the transcendental principle.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: దిస్ ఇస్ ద ఫండమెంటల్ నాలెడ్జ్, ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
0: Vidyarthulara.
1: Students.
0: Aadhyatmikam anaga kevalamu artham kaanatvanti tattvam ani meeru bhavinchukokoddu.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: Idi antarbhavamato koodinatvanti yokka chaitanya shaktiye.
1: It is the one with all inner awareness.
0: Ee awareness anaga emiti? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: అవేర్నెస్ వీ థింక్ ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్ ఎఫెక్ట్.
0: ఇది ఏమిటి? కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ కర్చీఫ్. అవేర్నెస్.
0: ఇది ఏమిటి? ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఈస్ దిస్? దిస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని నువ్వు చెప్పుకుంటున్నావు. బట్ట.
1: You say it is kerchief cloth.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు?
1: What is the fundamental behind this cloth, kerchief?
0: ఇది వస్త్రము.
1: This is the cloth.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without.
0: దారం పత్తి లేకుండా కాలేదు.
1: The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, Atmatattva.
0: Atmatattvanu gurtinchinatvanti vaadu anni tattvanu nu sulabhanga gurtinchukogaladu.
1: When once you know yourself, you will be knowing everything the rest.
0: Kanuka atmatattvam anaga emiti?
1: What is this self?
0: Ippudu shariram unnadi.
1: Here is the body.
0: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
1: This body has so many senses.
0: Ee angamulu anni kudanu aadutune unnavi.
1: All these senses are angamulanni
0: kudunu pani chestune unnavi.
1: They are all functional.
0: Aithe ee pani cheyadaniki edi aadharam?
1: What is the basis for the operational aspect of the senses?
0: Aithe angamulu pani chestunnaye kaani idi cheyitho nenu ee pushpanni pattukunnanu.
1: The senses, the limbs act as I hold this flower.
0: Aithe ee cheyitho aa pushpanni pattukunnappudu ee chetiki edi shakti istundadi?
1: I hold this flower. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుందది?
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏమి కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Then who are you?
1: You say this is my hand, my finger, my leg. Then who are you?
0: నీ వనేటువంటి అర్థం తెలుసుకుంటే కదా ఇది నా తల అని చెప్పగలవు.
1: If only you know who you are, you can say this is mine.
0: ఈ తల ఎవరిది?
1: Whose head is this?
0: ఈ కాలు ఎవరిది?
1: Whose legs are
0: they? ఈ వాసన ఎవరిది?
1: Whose hands are they?
0: కాని ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యూ డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్
0: సత్య దానికి కూడా హూ ఆర్ యూ వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యు గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ మై.
0: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారు అవుతాం.
1: ఇఫ్ యు నో దిస్ ఐ, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
0: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది.
1: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this love?
0: Prema ekkadi nunchi puttundadi?
1: Where does it come from?
0: Premane lekapothe manavudu undagalada?
1: Can man live without love?
0: Kanukane love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: Ee premanu mottamottu gurtinchukovali.
1: We should know love first.
0: Premane lekapothe pranam ledu.
1: Without love there is no life.
0: Premane lekapothe vastuvule devu.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమనే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: చాలా మంది చెప్తున్నారు ట్రూత్ ట్రూత్ ట్రూత్. ట్రూత్ అంటే ఏమిటి?
1: Many people refer to this truth. What is this truth?
0: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
1: Truth is changeless in all the three periods of time.
0: కాని ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
1: You cannot stop at that level.
0: త్రికాలములకు అతీతమైనటువంటిది సత్యం.
1: ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: సత్యం న్యూయార్క్. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: Though it has no form, it has a meaning.
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: We say truth is God, love is God, but we cannot deny its experience of the form.
0: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
1: We use this word God, apply.
0: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this God?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
1: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: Though he has no idea, yet he says, oh my God.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: Nobody can give the definite meaning to this word God.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
1: To know this meaning, you need your self-experience.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: How can you know your experience?
0: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
1: Here is an illustration. 1 + 1 = 2.
0: 2 + 2 = 4 అయింది.
1: 2 + 2 = 4.
0: 2 - 1 = 1 అయింది.
1: 2 - 1 = 1.
0: ఈ ప్లస్ మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములను కూడా మనం చెప్పగలుగుతున్నాము.
1: We are able to see and say all this material world.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపంను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచమంతా కూడాను వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంతా మెటీరియల్ లోకం.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond.
0: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
1: That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికి చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి అది ఒక్కటే.
1: But in every man, this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This exists in every human being.
0: కనుక love is God అన్నప్పుడు love అనేది is everywhere.
1: When we say love is God, it implies that love is everywhere.
0: సర్వమునియందు ఉంటున్నది.
1: This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు. నీవంటే ఏమిటి?
1: యు సే ఐఎమ్ ట్రూత్, దెన్ హూ ఆర్ యూ?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫైనల్లీ
0: స్పిరిచువల్ లో మాత్రం స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో, కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడపడ తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్ధబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ను మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Enquiry, where does it come from?
0: Enquiry.
1: Enquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: This query, inquiry, enquiry, where does it come from?
0: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనం గుర్తించడానికి వీలవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదట నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే.
1: When your faith in yourself, I.
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే తలకాయనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది యు అనేటువంటిది, హూ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ యు అండ్ దెన్ వీ.
0: ఒక చిన్న పదము,
1: స్మాల్
0: ఐ,
1: ఐ
0: ప్లస్ యు,
1: ప్లస్ యు,
0: ఐ ప్లస్ యు రెండు చేరినప్పుడు హూ అయింది.
1: ఐ ప్లస్ యు ఈజ్ ఈక్వల్ టు వీ.
0: వీ ప్లస్ హీ,
1: వీ ప్లస్ హీ
0: ఏమవుతుంది?
1: దెన్ వాట్ ఈస్ ఇట్? దెన్
0: ఓన్లీ హీ అవుతుంది.
1: వీ ప్లస్ హీ ఈజ్ ఈక్వల్ టు హీ.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యు ఆల్సో చేంజ్.
0: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యు.
0: కానీ ఐ ఆమ్ బాయ్,
1: ఐఎమ్ ఎ బాయ్,
0: ఐఎమ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎ మ్యాన్,
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్,
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
1: దేర్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్ హీ హీ హీ
1: For everything he is most important.
0: He daivattam tot.
1: That he is God.
0: Ah, he anetundi danni nee yandu vaari andari yandu untunnadi.
1: That he, the divinity, is in everyone.
0: He is everywhere.
1: He, God,
0: in you, with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: Kaani I anetundi in me, in my ivanni cheppodaniki veelu kaadu.
1: It's not possible, nor is it good enough to say it is in me, with me, alone.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి ఒక దైవత్వాన్ని బోధిస్తుంది.
1: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది,
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్,
0: ఐ లవ్ హిమ్,
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎచ్చ సత్యం అవుతుంది.
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
1: హౌ డు యూ లవ్ యువర్ సెల్ఫ్?
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఈ బాడీని నీవు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: నో.
0: ఈ బాడీని నీవు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్ట నమ్మకగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is
0: my body? బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం, అద్వైతం అనేటువంటిది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యువల్ చేంజ్ లెస్.
0: దానికి వేరే మనకు పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనకు పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఇస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this
0: name? పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడీ.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈజ్ ఎవ్రీవేర్.
1: ఈజ్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నీవు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈజ్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం అనేటువంటి డ్రాప్ వంటిది.
1: I love you. All this is just a drop.
0: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నా అన్నప్పుడు అది ఏమవుతుంది?
1: And once you say I love all, what is it then?
0: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
1: That love is ఆత్మా.
0: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తించుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకు రావాలి.
1: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అత్తానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is
0: everywhere. You, with you, above you, below you, around you.
1: This ఆత్మ, the self, is everywhere. In you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ ఏబుల్ టు సే దట్?
0: నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నీవు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది ఏది అనేటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
0: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
1: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏంటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: యూ హ్యావ్ నోన్ ఇట్.
0: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: ఐ డోంట్ నో.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన లేకుండా దేన్ని సాధించలేము.
1: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
0: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
1: First, know your physical nature, body.
0: ఇది ఫిజికల్ బాడీ.
1: This is the physical body.
0: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
1: There are so many limbs attached.
0: అన్ని అంగములు నేను కాదు.
1: I am not these limbs.
0: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడిని నేను.
1: In fact, I am in every limb of my body.
0: This is my hand.
1: This is my hand.
0: ఇది my finger.
1: My finger.
0: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: What is this finger?
0: My hand అంటే ఏమిటి?
1: What is my hand?
0: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
1: This hand has got all the five fingers there.
0: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
0: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటి ఎందు ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్, యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్, డు నాట్
0: దానినే మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: దట్ సెల్ఫ్ విచ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఇస్
0: నాట్ సర్వమును సాధించిన వారే అవుతాం.
1: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్,
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు?
1: హూయమ్ఐ?
0: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
1: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనకలు కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: మానవుని ఎందున్నటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా లేదు.
1: This Chaitanya, awareness, consciousness is not there anywhere else.
0: It is awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: The conscious kadu.
1: It is not conscious.
0: Conscience kadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: The consciousness nu sarendritiga manu artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాస్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: ఈ
0: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాస్ ఎనీబడీ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry. Inquiry does not mean repetition or verbal. We have to prove its form. Embodiments of love.
0: You
1: are students.
0: It's
1: not that easy to understand spiritual
0: science.
1: But if you sustain this faith, you will certainly understand. The modern people on earth today are totally blind, having lost the eyes of faith.
0: Blind అంటే ఏంటి?
1: Who is blind?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: We don't know what is blind.
0: చీకటి. చీకటి.
1: And darkness.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: Where from has it come?
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: Who is the seer?
0: కన్నులు మూసుకో.
1: Close your eyes.
0: ఏం చూస్తున్నావు?
1: What do you see?
0: చీకటి చూస్తున్నాను.
1: You only see dark.
0: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
1: Who is the seer of this darkness?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా?
1: There must be a seer.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: Without the seer being there, how do you see the darkness?
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: If you go on inquiring, you will understand the shunya, the emptiness.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: We have to take one object as the basis.
0: అది నిజమైనటువంటి ఒక సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: That will certainly take you to the reality.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనేది లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
1: Without this faith, you cannot journey anywhere.
0: You
1: are going somewhere. If you don't know where you are going, how do you reach your destination? You first decide, I am going to Mandir.
0: Mandir undo ledu.
1: Mandir is there or not?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దే.
0: ఎక్కడ పోతున్నానటువంటి నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ గోయింగ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్, యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: యువర్ బిహేవియర్.
0: ఈ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
1: బిహేవియర్ హౌ
0: యు. ఈ రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ద ఫామ్ హౌ యు.
0: ఈ ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
1: మనీ హౌ యు.
0: ఈ అందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: హౌ డు యు గెట్ ఆల్ దిస్?
0: ఈ అందచందమంతా పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ, బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: కొంతకాలము దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: దిస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వము.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్.
0: ఏ కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వి సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: You say that I love him very much.
0: ఆయన్ని చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: What is that you love in him?
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: Is his form?
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: Behavior?
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: All his happiness?
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: What is that makes you love him?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు?
1: In fact, none of these.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్స్.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: లవ్ ఇస్ దేర్.
0: ఆ ప్రేమనే దైవము.
1: Love is God.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son age 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది.
1: And she went on feeling sad.
0: నాయనా, నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live
0: without you. నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ.
1: Without you how can I live?
0: కాబట్టి నేను అనిపించేది ఎక్కడ.
1: Then who am I?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: These are only of our own making. None of them are true.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం, కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: కేవలం దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: The love should not be restricted to the physical frame.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: And so you are not able to love the all.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: So in fact, attach it to this love.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: And this love is life.
0: ఈ ప్రాణమే దైవము.
1: And this life is
0: God. అది ఆత్మ.
1: That is Atma.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: So the fundamental truth is this self, Atma.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: It's only through love you can be loved.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్
0: ప్రేమ, నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ ద సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కాబట్టి ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
1: And do not have any material objects as the centers of love.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: With the material objects as the centers of love, there will be void.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: If you have this love, it will remain eternally.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: So you should be love to love only.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫెమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయిన ప్రేమాన్ని మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love.
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: And the true love is permanent.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: Consider the fundamental truth.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
1: Truth is not material.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: And love is not a material.
0: Truth is truth.
1: Truth is truth.
0: Love is love.
1: Love is love.
0: కనుక love is Lord. Love is God.
1: Love is Lord. Love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడా డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
1: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటిది చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
1: So for disappointment, appointment.
0: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment is
0: రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
1: It will think of any other forms.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle kaadu.
1: Rama, Krishna, Govinda are the names given.
0: Ee pettina perluku shastram ledu.
1: These names given are not permanent.
0: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
1: However, you need one to proceed with.
0: కనుక మీ చదువులన్నీ కూడా చదవటం సత్యమే.
1: Yes, it's needed that you should
0: educate.
1: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ ఏ మాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: Go on enhancing this love.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: When once you investigate along the path of truth, you will experience love.
0: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
1: There is God.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: Without God, the world does not exist.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: ఈ పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుండాలి.
1: And the Creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తున్నా.
1: Then once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఇవంతా తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
0: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్, అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
0: ఆ నేమును నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి ఒక అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: యూ వాంట్ టు అచీవ్ గాడ్,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఇస్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమతత్వం నీకు బోధపడుతుంది.
1: అండ్ వన్స్ యూ హోల్డ్ ఆన్ టు లవ్, యూ విల్ అండర్స్టాండ్.
0: ఒక నిమిషంలో, ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టు బి డిసైడెడ్ ఇన్ ఎ డే ఆర్ టు.
0: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు అచీవ్ దిస్.
0: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: At one time, as you all know, Ramana Maharshi lived here.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: Anyone would say that, Swami, I have come for this purpose.
0: నీవెవరు నాయన అంటాడు.
1: Then Swami puts this
0: question. నీవెవరో నీవు తెలుసుకుంటా తప్పక నేను చెప్తానంటే.
1: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
0: నీవెవరో నీవు తెలుసుకుంటా.
1: First know who you are.
0: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
1: Then I'll tell the rest.
0: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
0: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
1: So this I, the self, has no difference.
0: జన్మవరణములు రెండు కూడాను అసత్యమే.
1: The birth and death are utterly false.
0: జన్మ ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
1: When there is birth, there is death.
0: జన్మవరణములు దేహానికే కానీ ఆత్మకు కాదు.
1: Birth and death relate to the body, not to the self.
0: ఆత్మతత్వానికి మనం ప్రేమించాలి కానీ జన్మవరణాలు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
1: Therefore, love the self which is birthless and deathless and not the body.
0: Bangaru mimmalantanni nenu bangaru bangaru antuntanu.
1: Bhagavan addresses each and every one of you as bangaru.
0: Ee bangaru antamlo unnatundi artham emiti meeku.
1: What is the meaning when Swami calls you bangaru?
0: Bangaru chikutundi.
1: You have gold.
0: Ee bangaruku ye naatiki ni peru tappadu.
1: And this gold is required
0: from ఆ గోల్డ్ ఎన్ని విధంగా కరిగించవచ్చు ఎన్ని రకమైనటువంటి నగరగాన మార్చుకోవచ్చు.
1: You can just change it and make any ornament jewel out of it.
0: కానీ బంగారాన్ని మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
1: But you cannot change the gold its nature.
0: కాబట్టి మీరు బంగారంతో చేసినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
1: So you may be changing, but you are essentially gold.
0: కానీ బంగారం మాత్రం నువ్వు పెట్టుకో.
1: But have this gold.
0: అది ఎప్పటికీ మారదు.
1: It is changeless.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: కనుక నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్ విచ్ ఇస్.
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: అండ్ దిస్ బంగారు గోల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు డై.
0: తిరిగి పుట్టేటువంటి వాడు కాదు.
1: నార్ వుడ్ బి బోర్న్.
0: బంగారు ఎప్పుడు బంగారే.
1: గోల్డ్ ఇస్ గోల్డ్.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: ఇట్ రిమైన్స్.
0: అది సత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్.
0: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
1: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
0: కనుకనే శంకర్ వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
1: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్ యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ యు గెట్ ఇన్ టు ది వూమ్ ఆఫ్ ది మదర్ అండ్ యూ టేక్ బర్త్ రిపీటెడ్లీ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ రిపీట్ దాట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
1: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్.

0: again. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly.
1: చావు పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో యు డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
1: డెత్. చావు పుట్టుకోలేనటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకని ఎందుకు కోరాలి?
0: వై షుడ్ యు బి బోర్న్ అగైన్ టు డై?
1: కనుక మనం పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
0: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
1: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
0: దిస్ లవ్ గెట్
1: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
1: ఇన్ యూ
0: ఇన్ యూ ఆల్సో.
1: ఆ ప్రేమనే మనం కోరాలి.
0: And desire that eternal love.
1: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
0: If you hold on, cling on to that love, you'll be eternal.
1: దీన్ని మీరు సత్యంగా కోరండి.
0: Consider this truth.
1: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
0: And have full faith in this love.
1: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
0: Don't have faith in this worldly love.
1: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
0: In fact, you have been cheated and deceived by this worldly love.
1: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
0: All this worldly love is like temporary clouds.
1: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
0: Clouds come and go.
1: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
0: Not even one cloud is permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
0: So love that which is permanent.
1: ఆత్మ.
0: That is the self.
1: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
0: Love the self.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
0: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
0: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
1: ఎక్స్ప్లెయిన్
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
0: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
1: చదువును చదవండి.
0: యూ స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
0: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకునే అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
0: ది ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: దాన్ని అనుభవించండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్.
1: అంతేగాని
0: మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
0: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
0: లవ్ ఈజ్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
0: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
1: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
0: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
1: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
0: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్ దెమ్సెల్స్.
1: కట్టుబడికి ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
1: ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
0: దెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
1: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
0: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
0: Develop only that love.
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
0: When once the love which is with you, it will safeguard you.
1: అది విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
0: దట్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

जित मन से करो राम राम राम राम राम राम राम राम राम राम राम।

అవసముద్ర సుసదనావ శేఖరామ రామ రామ రామ

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంచెం చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోనే నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకొని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నీవు నోటితో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుకనే నీవు నోటితో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Many distinguished artists and musicians have received the blessing of performing before Bhagavan Baba. Radio Sai now presents excerpts from a concert performed in the Divine Presence on the occasion of Swami's birthday celebrations.
2: ఈ మహోన్నతమైన రోజు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 80 సంవత్సరముల పుట్టిన రోజున స్వామిని పరవశింపచేయడానికి మనందరినీ సంగీత సాగరంలో ముంచెత్తడానికి భారత జాతి గర్వించదగ్గ సంగీత రత్నాలు భగవాన్ స్వామి ఆయన ఆశీర్వాదంతో మీ ముందుకు రాబోతున్నారు. ముందుగా పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు వాళ్ళ బృందాన్ని సంతూరు వాద్యంతో మనలందరినీ ముగ్ధ మనోహరులు చేయడానికి రాబోతున్నారు. ఐ వెల్కమ్ పండిట్ శివకుమార్ శర్మ గారు, రాహుల్ శర్మ గారు.
3: అవర్ కోటి కోటి ప్రణామ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ బాబా. వి ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ టు బి హియర్ this evening to celebrate the 80th birthday of the avatar. I feel I had many good karmas of the past births, that I had the blessings of Bhagwan in this life. I had the fortune of playing for Swami exclusively in early 70s at Parthi and Whitefield in small room with some students. I had the good fortune of paying my tribute, musical tribute, at the lotus feet on the 60th birthday, 70th birthday and today 80th birthday. My son Rahul is equally blessed by Swami. And today we have got two distinguished musicians on the drums, Tawfiq Qureshi, the son and disciple of legendary Ustad Allah Rakha Khan Sahib, who also came here and played for Swami. And on the tabla, we have got Yogesh Samsi, again a disciple of Ustad Allah Rakha Khan Sahib. So this is our humble offering. The first piece, the musical composition by Rahul Sharma, Celebrations, and that will be followed by another composition, Baba, We Love You.

0: నెక్స్ట్ సంగీత సమ్రాజ్ఞి క్వీన్ ఆఫ్ మ్యూజిక్ బేగం పర్వీన్ సుల్తానా గారిని వోకల్ క్లాసికల్ అందించవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
1: ఓం సాయిరామ్. మై కోటి కోటి సష్టాంగ్ ప్రణామ్స్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మై భగవాన్ శ్రీ శ్రీ సప్త సాయి బాబా. బాబా, ఫస్ట్ ఆఫ్ ఆల్ I thank you from my core of my heart to give me this opportunity to sing in this holy occasion. Om Sai Ram to all my brothers and sisters. I am singing Baba Sai Bhajans, which is composed by Ustad Dilshad Khan Sahab for this particular occasion. Sai Ram.

సప్తశతి చండికే ఉత్కీలనం కురు కురు స్వాహా. ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతి చండికే ఉత్కీలనం కురు కురు స్వాహా. ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతి చండికే ఉత్కీలనం కురు కురు స్వాహా. ఓం శ్రీం క్లీం హ్రీం

హిరణ్య గర్భ, శిశిర్, తపన్, అహస్కర్, రవి, అగ్నిగర్భ, అదితి పుత్ర, శంఖ్, శిశిరనాశం, వ్యోమనాథ్, తమోభేది, రిగ్, యజుః ఔర్ సామవేద్ కే పారగామి, ధన్ వృష్టి, సర్వవ్యాపక్, ఆకాశ మే విచరణే వాలే ప్రభాసి.

بتوم ولي